0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: మన భారతీయ సంస్కృతిలోని కొన్ని సూక్తులు కేవలం మాటలు కావు, అవి మన జీవితానికి దిక్సూచులు. మనం ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, సమాజం పట్ల మన బాధ్యత ఏమిటో తెలియజేసే అమూల్యమైన జీవన సత్యాలు. అటువంటి మహోన్నతమైన జీవిత సత్యం ధర్మ సంస్థాపన, ధర్మో రక్షతి రక్షితః అని వేదవాక్యం. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది. ధర్మం అంటే కేవలం పూజలు చేయటం కాదు, ధర్మం అంటే కేవలం గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమూ కాదు, ధర్మం అంటే కేవలం ఆచారాలను పాటించడం మాత్రమే కాదు, మనిషిగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించటమే ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహః అని గీతాచార్యుని వచనం. తల్లిదండ్రులను గౌరవించడం ధర్మం, గురువులను గౌరవించడం ధర్మం, నిజమే మాట్లాడడం ధర్మం, అన్యాయం చేయకపోవడమే ధర్మం, అవసరంలో ఉన్నవారికి భగవదర్పితంగా సహాయం చేయడం ధర్మం, మన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడమే ధర్మం. అంటే ధర్మమనేది మన జీవితానికి బయట ఎక్కడో ఉన్న విషయం కాదు, మన తలంపులో, మన వాక్కులో, మన కర్మలలో ఉండే నైతిక విలువే ధర్మం. మహాభారతం మనకు ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎన్నో సందర్భాలలో చూపించింది. ధర్మానికి ప్రతీకగా నిలచిన యుధిష్ఠిరుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు, కానీ చివరికి ధర్మమే అతనికి రక్షణగా నిలిచింది. శ్రీరాముడు కూడా ధర్మాన్ని తన జీవితానికి ప్రాణంగా భావించాడు. రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చినా తండ్రి మాట నిలబెట్టుకోవడానికి అరణ్యవాసాన్ని ఆనందంగా స్వీకరించాడు. అందుకే శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడైనాడు. మన జీవితంలో కూడా అనేక ఘటనలు వస్తూ ఉంటాయి. ఒక చిన్న అబద్ధం చెబితే మన పని సులభంగా అయిపోవచ్చు, ఒక చిన్న అన్యాయం చేస్తే మనకు అనంత లాభం కలగవచ్చు, మన తప్పును దాచిపెడితే కొంతకాలం మనం హాయిగా జీవించవచ్చు. కానీ మన అంతరాత్మకు మనం ఏమి సమాధానం చెబుదాం? ఇక్కడే ధర్మం మనకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ ప్రపంచం మనల్ని చూడకపోయినా మన అంతరాత్మ మనల్ని చూస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి రోడ్డుపై వెళుతూ ఉండగా తనకు చందని కొంత డబ్బు అతనికి కనిపించింది. ఆ ఎవరూ చూడటం లేదులే అని ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోవడం అతనికి చాలా సులభం. కానీ అతని మనసు చెప్పింది, ఇది నీది కాదు. అతను ఆ డబ్బును యజమానికి అప్పగించాడు. అదే ధర్మం. ఎవరూ గుర్తించకపోయినా నిజాయితీని వదలకూడదు. అదే ధర్మాన్ని రక్షించడమంటే ధర్మం మనకు కవచం, ధర్మం మనకు దిక్సూచి, ధర్మం మనకు అంతరంగ బలం, ధర్మమే మన జీవితానికి నిజమైన రక్షణ. ధర్మో రక్షతి రక్షితః.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ హరిశంకర శర్మ గారు.

0: Dheeraj Bumadevara scripted history by becoming the first Indian male recurve archer to win gold at the World Cup final, edging Japan's Nakanishi Jr. in a thrilling shoot-off at Saltillo in Mexico. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో గణేష కీర్తనలు వింటారు.

0: పొలం పనులు.
1: చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలెక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణము, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం

అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే, మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు ఒక ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంటకాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే IBA 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చపురుగు, ముడత, అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చపురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చపురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 ml లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 ml లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు గనక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బంతిపూల సాగు విషయానికి వచ్చినట్టయితే నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని నేలల్లోనూ బంతిని సాగు చేయొచ్చు. ఉదజని సూచిక 7 నుండి 7.5 మధ్య గల నేలలు బంతి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలంగా ఉంటాయి. బంతిని సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి. నీడలో బంతి బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు. ఇక బంతిలో రకాలని గనక మనం చూసినట్టయితే ఆఫ్రికన్ బంతి, ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా పెద్దగా ఉండే రకాలున్నాయి. పూలు నిమ్మరంగు నుండి పసుపు, బంగారు రంగు నుండి నారింజ రంగు వరకు అనేక

0: రంగుల్లో ఉన్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, MDU1 రకాలు ఈ ఆఫ్రికన్ బంతిలో సాగులో ఉన్న రకాలు. ఇక ఫ్రెంచ్ బంతి రకాల విషయానికి వచ్చినట్టయితే ఇవి పొట్టిగా గుబురుగా ఉండి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలని పూస్తాయి. పూల రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు, అలాగా వివిధ రకాల్లో లభ్యమవుతాయి. బంతిని ప్రవర్ధనం చేసే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే విత్తనం ద్వారా కానీ కత్తిరింపుల ద్వారా కానీ కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తడానికి మొదలు పాలిడాల్ పొడి చల్లితే చీమలు చెదల నుంచి మనం రక్షించవచ్చు. సాధారణంగా వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగా గిల్లేస్తే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి.
1: పొలం పనులు విన్నారు. ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ

0: నికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్దతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్లు నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినట్లు.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు.

0: తెలియజేస్తూ.
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బి సారంగపాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడి పూజ, పర్యావరణ పరిరక్షణ అనే అంశం గురించి శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగం వింటారు. అలాగే హిందీ దివాస్ సందర్భంగా మన జాతీయ భాష హిందీ డాక్టర్ వి వల్లభరావు గారి ప్రసంగం. ఎనిమిది 8:00 ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్ర కచేరి. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం. అనంతరం బ్రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 సినీ గీతాలు. 12:10 లహీర్ లహీర్లు. 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి పి వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీకృష్ణ రాయవారం నాటకం నుంచి దుర్యోధనుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు. అనంతరం కార్మికుల గీతం. 1:10 సినీ గీతాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమం. విఘ్న వినాయక భజే శ్రీమతి కెవి శ్రీరంగనాయకి గారి ప్రసంగం వింటారు. అలాగే లలితగీతం. 2:30 సినీ గీతాలు. 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 3:30 టీన్ టైమ్. 4:00 యువలయ. హిందీ పాఠం 9వ తరగతికి జాగో గ్రాహక్ జాగో ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నజ్నీన్. 4:40

నిమిషాలకు రంగస్థలే. సీతాకళ్యాణం నాటకం నుంచి నారదుని పాత్ర పద్యాలు కథకులు శ్రీ డి శ్రీనివాసాచార్యులు, హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు. 5 గంటలకు చిత్రగీతాలు, 6:30కు పల్లెసీమలో కాకర ఔషధ గుణాలు. ఈ అంశంపై డాక్టర్ కె క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం. 6:50కు వ్యవసాయ సూచన, 7:00 ప్రసార విశేషాలు, 7:15కు వ్యవసాయ పాఠశాల రబీ కంది సాగులో మెళకువలు నిర్వహణ, గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి గారు. అనంతరం జానపద గీతం. 7:45కు వికసిత్ భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 నాకొక శ్రీమతి కావాలి నాటిక రచన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు, నిర్మాణ సహకారం డాక్టర్ చిండూరు మాణిక్యరావు. 8:40కు దేశభక్తి గీతం, 8:45కు విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు ఆకాశవాణి. మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:05. వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం భాగస్వామ్యం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సీసీ, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్బంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జలవనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్చంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
2: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచ్.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్

0: లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియాకప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియాకప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2 సమయం 7:15.

0: హృదయరేఖల్లో ముందుగా వినండి. వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బి సారంగపాణి గారి ప్రసంగం వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే మన నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన సైబర్ మోసాల గురించి ప్రతిరోజు వింటున్నాం. ఒక ఓటీపీ ద్వారా 100,000 రూపాయలు తీసుకోవడం లేదా బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదుని ఖాళీ చేయడం వంటి అనేక రకాలైన క్రైమ్ మోసాలని మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే ఇటువంటి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాల నుండి ఏ విధంగా రక్షించుకోవాలి, వాటిని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనకి వివరించడానికి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు మనతో పాటు ఉన్నారు. వీరు మచిలీపట్నంలో ఉన్న హిందూ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. అంతేకాకుండా వీరు వినియోగదారులను జాగృత పరిచే అనేక రకాలైన కార్యక్రమాలను కూడా గతంలో నిర్వహించారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటండి?
2: ఇప్పుడు తరచుగా మనకు వినపడుతున్నటువంటి పేరు డిజిటల్ అరెస్ట్. అనేక మంది ఈ డిజిటల్ అరెస్ట్ బారికి గురి అవుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే గంటల తరబడి మిమ్మల్ని ఒక ఫోన్లో లేదా వీడియో కాల్ ద్వారా ఒక స్కైప్ ద్వారా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని నిర్బంధంలో ఉండేటట్లుగా ప్రలోభ పెట్టడం, దాన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో పిలుస్తున్నాం. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి భావనే లేదు, కాన్సెప్టే లేదు. మన చట్టాల్లో ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే మనకు కనపడదు.
1: అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఈ సైబర్ మోసాన్ని ఏ విధంగా గుర్తించాలండి?
2: అంటే మనకు ఎవరైనా అపరిచితులు మనకు ఫోన్ చేసి లేదా వీడియో కాల్ చేసి లేదా స్కైప్లో మాట్లాడి మనతో మీ పేరు మీద ఒక మాదక ద్రవ్యాల పార్సిల్ దొరికింది, లేకపోతే మీ ఫోన్ నెంబర్ మీద అశ్లీల వీడియోలు దొరికాయి అని మనకు చెప్తున్నట్లయితే అది ఖచ్చితంగా కూడా ఒక మోసానికి దారితీసేటువంటి ఒక ప్రసంగం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అపరిచితుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫోన్

0: కాల్ గానీ వీడియో కాల్ గానీ అది మనకు సంబంధించింది కాదు అని వదిలివేయట్లేదు. ఎందుకంటే ఈ మోసగాళ్లు లేదా కేటుగాళ్లు అనేక వందల మందికి ఫోన్లు చేస్తుంటారు. ఎవరైతే వాళ్లని ఎంగేజ్ చేస్తారో వాళ్లను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్టమొదట దశలోనే దీన్ని మనం గ్రహించవచ్చు. అపరిచితుల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మనం ఎత్తకుండా ఉండటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో.
1: ఇటువంటి ఫోన్ కాల్స్ గనక మనం రిసీవ్ చేసుకుంటే వీడియో కాల్ కానీ లేదంటే వాయిస్ కాల్లో కానీ ఈ మోసగాళ్ళు ఓటీపీలు అడగడం, లేదు అంటే మీ మీద ఏదో కేసు నమోదు చేయబడింది, బ్యాంకులో నుంచి మీ లావాదేవీల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం, ఇటువంటి ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళు గనక మనం వినియోగదారులకి అప్రోచ్ అయితే ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి?
0: అంటే మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ బ్యాంకు కూడా ఏ కస్టమర్కి కూడా ఫోన్ చేసి బ్యాంకింగ్ వివరాలు కానీ కేవైసీ వివరాలు కానీ అడగరు. మన లావాదేవీలకు సంబంధించినటువంటి ఏ అంశం కూడా ఏ బ్యాంకు కూడా ఫోన్ ద్వారా మనల్ని ప్రశ్నించి మన దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవాలని ప్రయత్నం చేయదు. తర్వాత ఏ పోలీసు కూడా ఫోన్ ద్వారా మనల్ని ఏం అడగడు. మనల్ని విచారించవలసిన అవసరం గనక ఉన్నట్లయితే మనకు అధికారికంగా సమన్లు పంపిస్తారు. ఆ సమన్ల ఆధారంగా మనం ఏ పోలీస్ స్టేషన్లో అయితే మనం వెళ్లాలో అక్కడికి వెళ్లి మన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎట్లా ఎప్పుడైతే ఇట్లాంటి బెదిరింపు కాల్స్ మనకు వచ్చాయో, మీరేదో కేసులో ఇరుక్కున్నారు, మీరేదో బ్యాంకు లావాదేవీల్లో మోసం జరిగింది, ఇట్లాంటివి ఏమైనా మీకు వచ్చినప్పుడు వెంటనే అది మోసపూరితమైనటువంటి కాల్గా మనం భావించాలి. కాబట్టి ఆ ఫోన్ కాల్ని కట్ చేయటమే అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఫర్దర్గా ఆ కాల్ను పొడిగించకూడదు. అది ఇక్కడ మనం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం.
1: అయితే సార్, ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కాస్త తగ్గింది, ఇటువంటి కాల్స్ కూడా చేసి వినియోగదారులను బెదిరించి అనేక రకాలుగా ప్రజల నుంచి డబ్బుల్ని కాజేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో డబ్బులు గనక వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ నుంచి గనక పోతే ఏ విధంగా వాటిని రాబట్టుకోవచ్చు?
0: ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా నేరుగా పౌరులతో మాట్లాడరు అనే విషయాన్ని ముందు వినియోగదారులందరూ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మన అకౌంట్ నుంచి కనుక డబ్బులు మనం కోల్పోయినట్లయితే మన అజాగ్రత్త వల్ల కానీ, మనం అప్రమత్తంగా లేని కారణంగా చేత కానీ, లేదా మనకేదో లాటరీ వచ్చింది మీరు డబ్బులు డ్రా చేయండి, మీరు ఇంత పంపిస్తే మీకు ఆ అమౌంట్ ఇస్తాము, ఒక ఆకర్షణీయమైనటువంటి స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే బాగా వస్తుంది, ముందు డిపాజిట్ మాకు ఈ విధంగా చేయండి, ఇంత చేయండి అన్న మాటలకు మనం ప్రలోభానికి లొంగినట్లయితే మనం డబ్బులు పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకున్నామని తెలిసిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళాలి. 1923 నెంబర్కి కనుక మనం ఫోన్ చేసి మనం ఏ విధంగా మోసపోయినాం, ఎట్లా మోసపోయినాం అని చెప్పినట్లయితే మన డబ్బులు తిరిగి మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎట్లాగైతే రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ ఉందో, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా గోల్డెన్ అవర్ ఉంది. మనం పోగొట్టుకున్న తర్వాత 3 రోజుల లోపల తిరిగి మనం పొందేటువంటి అవకాశం మనకుంది. అంటే సకాలంలో మేల్కొని మనం కాలయాపన చేయకుండా మన బ్యాంకు దగ్గరికి వెళ్లి మన సమస్య కనుక చెప్పినట్లయితే చాలా తేలిక మన డబ్బులు వాళ్ళకి చేరకుండా మనం ప్రయత్నం చేయొచ్చు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం సిగ్గుపడతాం, మనం మోసపోయినాము, మన దగ్గర డబ్బు పోయింది, వాడు చెప్పే మాటలు నమ్మి మనం ఇబ్బంది పడుతున్నాం, ఇది అందరికీ తెలిస్తే ఏమవుతుందేమో అనేటువంటి సంశయంతో మనం అటు పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళక, అట్లాగే ఇటు బ్యాంకు దగ్గరకు వెళ్ళనటువంటి సందర్భంలోనే మనం దెబ్బతింటూ ఉంటాం.
1: ఇటీవల కాలంలో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్ల నుంచి ఓటీపీలు రావడం, ఆ ఓటీపీలు గనక బ్యాంక్ అకౌంట్లలో గనక ఎంటర్ చేస్తే వెంటనే అకౌంట్ నుంచి కూడా ఏదైతే డబ్బు ఉందో అది డిడక్ట్ అయిపోతుంది. మరి ఇలా విదేశాల నుంచి వచ్చే ఫోన్ నెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టి జాగ్రత్తగా ఉండాలంటారు?
0: మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నెంబర్స్ ముందు 001 002 ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఉండేటువంటి కోడ్ బట్టి మనకు తెలుస్తుంది. సో మన బంధువులు కానీ మిత్రులు కానీ విదేశాల్లో లేనప్పుడు మనకు అట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని మనం తీసుకోకూడదు. అది ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, మనం డబ్బులు పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఓటీపీ అవసరం అవుతుంది తప్ప ఇతరులు ఎవరైనా మనకు

0: చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఓటీపీ వాళ్ళకి చెప్పవలసిన పని లేదు. ఇందులో సామాన్యంగా జరిగేటువంటి మోసం తీరు ఎలా ఉంటుందంటే, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉంటాయి, ఆ స్క్రీన్ షేరింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మన స్క్రీన్ షేరింగ్ మనం చేసుకున్నామో అప్పుడు మన అకౌంట్ తాలూకు వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం మన ఓటీపీని మనం జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి, పాన్ జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. అలాగే మనకు డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు మన ఏటీఎం కార్డ్స్ వెనుక ఉండేటువంటి నెంబర్ కూడా మనం జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి, సివివి నెంబర్ అంటాం.
1: ఇటీవల కాలంలో ఈ సిమ్ స్వాపింగ్, అంటే కొత్త సిమ్ కార్డు మీకు జారీ చేస్తున్నాం అంటూ ఈ మొబైల్ కంపెనీస్ నుంచి కాల్ చేసి కొత్త సిమ్స్ ని ఏర్పాటు చేసుకునే విధానం ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి, వాటి గురించి వివరిస్తారా?
0: ఇప్పుడు ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి సమాచారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన నెంబర్ తీసుకొని మన నెంబర్ మీద ఇంకొక సిమ్ కార్డ్ తీసుకుంటున్నారు. సిమ్ కార్డ్ తీసుకొని అప్పుడు తాత్కాలికంగా మన నెంబరు పనిచేయదు, కానీ మన నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీలు అన్నీ కూడా వాళ్ళకి చేరిపోతుంటాయి. కనుక ఎప్పుడైతే మన సిమ్ పనిచేయట్లేదో, అది పనిచేయట్లేదని గ్రహించామో, వెను వెంటనే అప్రమత్తం అయి మన ఆపరేటర్ దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఇట్లా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ రకమైనటువంటి మోసాన్ని మనం నివారించుకోగలం.
1: అలాగే మనం ప్రతినిత్యం వాడే ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ పోగొట్టుకుంటే అవి అన్యుల చేతిలో గనక పడితే, కొందరు ఏంటంటే అలవాటు ఈ కార్డు మీదే మర్చిపోకుండా పిన్ రాసే అలవాటు ఉంటుంది, మర్చిపోతారని, అటువంటి అలవాట్ల వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించండి.
0: చాలామంది పెద్దవాళ్ళు ఏటీఎం, అలాగే చదువురాని వాళ్ళు మీరు చెప్పినట్లుగా ఏటీఎం కార్డు వెనకాలే దాని పిన్ నెంబర్ నోట్ చేసి వెళ్తుంటారు. అలాగే అక్కడ ఎవరైనా అపరిచితులు కనపడితే వాళ్ళకు కూడా వాళ్ళ పిన్ నెంబర్ చెప్పి, బాబు మేము దీన్ని ఒకసారి మా క్యాష్ కావాలి తీసుకుంటాం, మీరు కొంచెం పిన్ నెంబర్ కొట్టండి అంటారు. కానీ ఎవరు నిజాయితీ పరులో ఎవరు మోసగాళ్ళో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిన్ నెంబర్ని ఎవరికీ చెప్పకూడదు, ఏ కార్డు మీద రాసుకోకూడదు. అది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. అది పేపర్ మీద కానీ, పర్సులో కానీ, లేదా మన ఫోన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క పిన్ కార్డు యొక్క పిన్ని సేవ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎవరిని నమ్మకూడదు. అట్లాగే మనంతరా మనం వెళ్ళినప్పుడు కూడా ఏటీఎంకి అక్కడ ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా, మనం ఎంటర్ చేసేటువంటి పిన్ని గ్రాస్ప్ చేసేటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అంటే అక్కడ మనకు తెలియనటువంటి వెబ్క మేరాసి లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి మనం చూసి సురక్షితంగా ఉందనుకున్నప్పుడు మాత్రమే మనం చేయి అడ్డం పెట్టి మన పిన్ నెంబర్ ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా మనం చేయాలి. అలా చేస్తే తప్ప రక్షణ ఉండదు, భద్రత ఉండదు.
1: అలాగే మనం ఈ ఏటీఎం కార్డుకి పెట్టుకునే పిన్ను కూడా తరచుగా ఒక నెల, రెండు నెలల తర్వాత, మూడు నెలల తర్వాత పిన్ను మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెప్పండి సార్.
0: పిన్ను మార్చుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎప్పటికప్పుడు 2-3 మంత్స్ తర్వాత మన పిన్ను మనం మార్చుకున్నట్లయితే ఎక్కువ భద్రత అనేది ఏర్పడుతుంది. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటి పోస్టులో మనకు వస్తుంది, అది మారుస్తాము, ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. సంవత్సరాల తరబడి ఒకటే పిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం దాన్ని ఎలా ఎంటర్ చేస్తున్నామో చూసేవాళ్ళు కొందరు ఉన్నారు, గమనించేవాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి అది వెళ్తుంది. కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలాంటి నెంబర్లు ఎంటర్ చేసి మన దగ్గర డబ్బులు డ్రా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత దృఢంగా మనం సైబర్ క్రైమ్లు నుండి తప్పించుకోగలుగుతాం.
1: అలాగే ఇటీవల కాలంలో ఎక్కువగా సెల్ ఫోన్కి ఇతర మెసేజ్ల ద్వారా కానీ, వీడియో మెసేజ్ల ద్వారా కానీ క్యూఆర్ కోడ్లు పంపిస్తున్నారు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా మనం అనేక చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ క్యూఆర్ కోడ్ల పట్ల ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్తారా?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయకూడదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ ఎందుకు చేయాల్సి వస్తున్నది? మీకు డబ్బులు పంపిస్తున్నాం తీసుకోండి అని చెప్తున్నాడు వాడు. మనం ఆశపడుతున్నాం, ఆశపడి మనకేదో లాటరీలో వచ్చిందనో, ఏదో రిఫండ్ వచ్చిందనో, ఏదో స్కీమ్లో పెడితే మనకు రిటర్న్స్ వచ్చాయనో వాడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నిజమే కామోసు అనుకొని మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామో మనం ఇబ్బందుల్లోకి పడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ రకమైనటువంటి పని చేయకూడదు. అది చేయకపోవటమే ఉత్తమం, చేసిన తర్వాత ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి చేయకుండా ఉండాలి.

0: అలాగే బ్యాంకుకు సంబంధించి అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే ఏ విధంగా బ్యాంకు వారిని అప్రోచ్ అవ్వాలి, ఎన్ని రోజుల్లోగా అప్రోచ్ అయితే తిరిగి మన డబ్బులు క్షేమంగా మన అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది?
1: ఇంతకు ముందు చెప్పినట్లుగా 1923

0: అన్న విషయం అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందన్నటువంటి ఆలోచనను వదిలేసి మనం మనకు తెలియగానే వెళ్ళటం అనేది చాలా అవసరం. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఆధార్ కార్డు ద్వారా మాదక ద్రవ్యాలు పాలసీల్స్ వచ్చాయి, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఉంది లేదా మీ ఆధార్ కార్డు దానికి లింక్ అయ్యి ఉంది, కాబట్టి ఇది పెద్ద మోసం. ఇందులో మీరు ఇరుక్కున్నారు. దీని నుంచి బయటపడాలంటే మా అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఇటీవల కాలంలో.
1: అవునండి, ఇటీవల కాలంలో మీ పేరున ఒక పార్సిల్ వచ్చింది, పార్సిల్ తీసుకోవడానికి మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కట్టాలి, ఇట్లా కూడా అడుగుతున్నారు.
0: కాబట్టి ఇది అసలు పెద్ద మోసం. అంటే మీరేమి ఆ రకమైనటువంటి పార్సిల్కు మీరేమి కర్త కాదు, కర్మ కాదు, మీరేమి అలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ లావాదేవీలతో మీకు ఎటువంటి సంబంధము లేనప్పుడు ఎవరో ఒక అనామకుడు మీకు ఫోన్ చేసి మీరు చేసినటువంటి లావాదేవీలు ఈ విధంగా ఉన్నాయి, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అశ్లీల వీడియోలు ఉన్నాయి, లేకపోతే కస్టమ్స్లో పట్టుకున్నాం దాన్ని అని అన్నప్పుడు పట్టించుకోవడం మానేయాలి. అది ఎందువల్ల జరుగుతుంది, ఎట్లా జరుగుతున్నది, దానికి కారణాలు ఏమిటి అనేది చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఎటువంటి లావాదేవీలు చేస్తాం అనే విషయం అందరికీ తెలుసు. ఏ వస్తువులు కొంటాం, ఏ వస్తువులు అమ్ముతాం, ఎవరికి డబ్బులు పంపుతాం, ఎవరి నుండి మనకు డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మనకు తెలిసినప్పటికీ కూడా ఎవరో ఒక అనామకుడు ఫోన్ చేయగానే మనం ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాము, ఎందుకు బెదిరింపుకు లొంగుతున్నాము అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ రకమైనటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే ఈ సైబర్ నేరాల నుంచి, ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం.
1: ఈనాటి కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ అంటే ఈ సైబర్ మోసాల గురించి, అలాగే సైబర్ మోసాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి అనే అంశాల మీద చాలా విలువైన విషయాల్ని మాకు తెలియజేశారు డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తే. నమస్కారం.
2: మీరు ఇంతవరకు వివిధ రకాల సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన అనే అంశం గురించి డాక్టర్ బి సారంగపాణి గారి ఇంటర్వ్యూ విన్నారు. ఇప్పుడు వినండి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడు పూజ, పర్యావరణ పరిరక్షణ అనే అంశం గురించి శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగం వింటారు.
3: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆదరమొప్ప మ్రొక్కిడుదు అద్రి సుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్న వల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక కాదికిన్ సమద మోషక సాదికి సుప్రసాదికిన్. ఇది పోతన గారు భాగవత రచన ప్రారంభంలో గణపతిని ప్రార్థించిన పద్యం. పార్వతీదేవి వాత్సల్యాన్ని పొందినవాడు, సర్వదోషాలను హరించేవాడు, భక్తులకు ఆనందం కలిగించేవాడు, విఘ్నాలను పారద్రోలేవాడు, సేవించిన వారికి మృదు మధుర సంభాషణ లేక రచనా పటిమను ప్రసాదించేవాడు, మోదకములను అంటే లడ్డూలను ఎంతో ఇష్టంగా ఆరగించేవాడు, మూషిక వాహనుడు అయిన గణపతికి నమస్కరిస్తున్నాను అన్నాడు ఆ మహాకవి పోతన. మనము ఆ స్వామికి నమస్కరించి గణపతిని గురించి, గణేశ చతుర్థి అదే వినాయక చవితి పండుగను గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. మర్చిపోయాను, ఆ స్వామి వాహనానికి కూడా ఒక నమస్కారం పెడదాం. ఆయన సామాన్యమైన ఎలుకరేడు కాదు. ఆయన పేరు అనింద్యుడు, నిందంప తగనివాడు, పూజింప తగినవాడు. గణము అంటే సమూహం. సుర గరుడ గంధర్వ కింపురుషాది దేవగణములకు అధిపతి అనగా ప్రభువు, ఆయనే గణపతి. విఘ్నముల అధిపతి కావటం వల్ల విఘ్నేశ్వరుడని కూడా ఆయనకు పేరు వచ్చింది. హిందువులలో ముఖ్యంగా స్మార్తులు విఘ్నేశ్వర పూజ చేయకుండా ఏ శుభకార్యాలని గాని యజ్ఞ యాగాది క్రతువులను గాని ప్రారంభించరు. వైష్ణవ సంప్రదాయంలో విఘ్నపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేన పూజతో వారు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గణపతి ప్రస్తావన వేదాల్లో

నానాం త్వా నణపదిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిశ్చేద సాధనం. ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. ఈ దైవం గణములకు అధిపతి, కవులకు కవి, బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి ప్రభువు. ఇది దీని భావం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం తైత్తిరీయోపనిషత్తులో ఉన్నది. ఈ మంత్రం గణపతి గజముఖుడని వక్రతుండుడని నిర్ధారిస్తున్నది. ఈ మంత్రాలతోనే పురోహితులు గణపతి పూజ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇది వేద సంప్రదాయం. పురాణాలు, తంత్రశాస్త్రాలు ఆవిర్భవించిన కాలానికి ఈ వేద గణపతి అనేక రూపాలు దాల్చాడు. లక్ష్మీ గణపతి, వీరగణపతి, విద్యాగణపతి, సంకటహర గణపతి, ఇలా వివిధ గణపతులున్నారు. గణేశ పురాణం, ముద్గల పురాణాలలో ఈ గణపతుల విశేషాలు వివరింపబడ్డాయి. ఆయా గణపతుల పూజా విధానాలు, ప్రయోజనాలు వేరు వేరుగా ఉన్నాయి. అవి అందరికీ సులభ సాధ్యాలు కావు. ఆ గణపతులందరిలో సిద్ధి వినాయకుడు భక్త సులభుడు. ఈ స్వామి పూజ పండిత పామరులకు కూడా తేలికగా ఉంటుంది. కోరిన వరాలను సిద్ధింపజేస్తాడు ఈ గణపతి. అందువల్ల వరసిద్ధి వినాయకుడని ప్రసిద్ధి పొందాడు. ఈ వరసిద్ధి వినాయకుని పూజ భాద్రపద శుద్ధ చవితి నాడు ఆబాలగోపాలను జరుపుకుంటారు. నేడు వీధి వీధిన పందిళ్లు వేసి గణపతిని పూజిస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాలగంగాధర తిలక్ ప్రజలను సంఘటితపరచటానికి ఇలా సామూహిక పూజను ప్రారంభించాడు. ప్రతి తిథికి ఒక అధిపతి ఉంటాడు. పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరీ, చవితికి గణేశుడు, ఇలా అన్ని తిథులకు ఉన్నారు. ప్రతి పూర్ణిమ తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి లేక చవితి అంటారు. సంకటములు అంటే కష్టాలు. కష్టాలు తొలగటానికి కొందరు ఈ చవితి నాడు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి కవి గణేశ ప్రార్థన చేసిగాని తన కావ్య రచనను సాగించడు. తొలుత అవిఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము చేయుమయ్య నేను ప్రార్థన చేసెద ఏకదంత నా వల పలి చేసి గంటమున వాక్కున ఎప్పుడు పయకుండుమి తలపున నిన్ను వేడదన్ను దైవ గణాధిప లోకనాయక. కొన్ని వ్రతాలని స్త్రీలు, కొన్ని పూజల్ని పురుషులు ఆచరించటం సంప్రదాయంగా వస్తున్నది. కాని ఈ వరసిద్ధి వినాయకుని పూజను బాలురు, స్త్రీలు, పురుషులు వారు వీరేమిటి, మానవులందరూ చేయవచ్చు. ఈ వ్రత విధానంగాని పూజా సామగ్రి నైవేద్యాలు గాని అందరికీ అందుబాటులో ఉన్నవే. అటుకులు, కొబ్బరి పలుకులు, చిటిబెల్లము, నానుబ్రాలు, చెరుకురసంబున్ నిటలాక్ష అగ్రసుతునకు పటుకరముగ విందు చేతు ప్రార్థింతుమదిన్. అటుకులు, చిన్న బెల్లం మొక్క, చెరుకురసం ఇవే చాలు ఆ స్వామికి. పూజకు ఖరీదైన గులాబీలు, సంపెంగలు అక్కర్లేదు. గరికయు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త జిల్లేడు ఉతరేణు. ఇలా 21 చెట్ల ఆకులే ఆయనకు పూజా పుష్పాలు. ఇవి 20 ఔషధపు మొక్కలు. పూర్వం పల్లెల్లో పిల్లలు పొలాల వెంట తిరిగి ఈ పత్రిని సేకరించేవారు. అలా తెచ్చేటప్పుడు ఏ ఆకు ఏ వ్యాధికి మందో తెలుసుకునే అవకాశం వచ్చేది. ఇలా పిల్లలు ఔషధీ విజ్ఞానం సంపాదించుకోవడం కూడా ఈ వ్రత ప్రయోజనాలలో ఒకటి. వినాయకుని పూజించే పత్రిలో గరిక ముఖ్యమైనది. 10 విధములైన దర్భంలో గరిక ఒకటి. విశ్వామిత్రం, వాసిష్టం, రెల్లు, ఇలా ఇవన్నీ పైకి పెరిగే దర్భజాతులు. భూమి నంటి పెరిగేది గరిక. భూతత్వం గల గణపతికి ఈ గరిక పూజంటే మక్కువ ఎక్కువ. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని. 100 మూలాలు, 100 మొలకలు గల దూర్వ అంటే గరిక పాప

0: మనల్ని పొగుడుతుంది, దుస్వప్నాలు రాకుండా చేస్తుంది. ఇది గరిక ప్రత్యేకత. గణపతి మంత్రబీజం గమ్, ఇది కూడా భూతత్వానికి సంబంధించినదే. ఇక గణపతి ప్రతిమల తయారీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గణపతి వ్రతకల్పంలో శక్తిని అనుసరించి బంగారంతో గాని వెండితో గాని లేక మట్టితో గాని గణపతి విగ్రహాలని నిర్మించాలి అని చెప్పబడి ఉన్నది. పూజానంతరం ఆ విగ్రహాలని బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. పూర్వం కమ్మరి కుమ్మరి వడ్రంగుల్లాగానే పురోహితులు కూడా సమాజాన్ని ఆశ్రయించి బ్రతికేవారు. సమాజానికి సేవ చేస్తూ వారిచ్చే ధన ధాన్యాలతో వారు జీవించేవారు. ధనవంతులు దానం చేసిన బంగారు వెండి విగ్రహాలతో పురోహితులు భార్య పిల్లలకు ఏవో వస్తువులు చేయించుకునేవారు. పురోహితులు నిక్కచ్చిగా దక్షిణ తీసుకుంటున్న ఈ కాలంలో వెండి బంగారు విగ్రహాలు విగ్రహ దానం మరుగున పడిపోయాయి. ఇక ప్రస్తుతం మట్టి వినాయకులే అందరికీ. మట్టి అంటే తక్కువేం కాదు, సర్వ జీవరాశులకు మట్టి మూలాధారం. అన్ని మట్టిలో పుట్టి మట్టిలో కలిసేవే. పంచభూతాలతో కూడిన జీవుల దేహాలలో భూమి ప్రధాన ద్రవ్యం. మట్టి గొప్పదనాన్ని చెప్పే ఈ మంత్రం చూడండి. మృతికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృతికే బ్రహ్మ దత్తాసి కాశ్యపేన అభిమంత్రితాః, మృతికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. మృతిక అంటే మట్టి, అది పాపాలని హరిస్తుంది, పుష్టిని కలిగిస్తుంది. దీని బ్రహ్మ సృష్టించాడు. పరశురాముడిచే రక్తసిక్తమైన భూమి కశ్యప ఋషి తపోబలంతో పునీతమైంది. ఆ మట్టిలోనే అన్ని ఉన్నాయి. ఇది పై మంత్రము యొక్క భావం. భూమి రత్నగర్భ, జీవులకు అన్నపానీయాలు అందించే తల్లి. అందువల్ల మట్టితో చేసిన వినాయక ప్రతిమలే సర్వశ్రేష్టమైనవి. శివ పూజలో కూడా పార్థివ లింగానికి అంటే మట్టితో చేయబడ్డ లింగానికి చేసిన పూజే గొప్పది. పూర్వం పూజానంతరం పత్రిని వృక్షాల మొదళ్లలో ఉంచేవారు. విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసేవారు. ఈ పద్ధతి పర్యావరణానికి హితం చేకూరుస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మొదలైన పదార్థాలు నీటిలో కరగవు, మట్టిలో కలిసిపోవు. అందువల్ల అవి ప్రకృతిని ధ్వంసం చేస్తాయి. పిల్లలకు కూడా ఇష్టమైన బాలగణపతిని ఒక కవి ఎలా స్తుతించాడో చూడండి. అమ్మ నాన్నల ఒడి ఆటలాడెడువాణ్ణి, ఎలుక గుర్రమెక్కి కొలుకువాని, గణపతిని కొలచిన కలుగవు విఘ్నాలు, గణపతిని కొలిచిన కలుగవు విఘ్నాలు, బాల వినుము కనుము పూలబాట. పూలబాట బాలశతకంలో పద్యం ఇది. ఇప్పుడు చాలా మంది గణేశ ప్రతిమలతో పాటు పత్రిని కూడా నీటిలో కలుపుతున్నారు. ఆ ఆకులన్నీ కుళ్ళి నీరు కలుషితమవుతుంది. ఇలా కాకుండా మన పూర్వుల్లాగా పత్రిని చెట్ల మొదళ్లలో ప్రతిమల్ని నీటిలో వేద్దాము. ఇది ప్రజలకు తుష్టిని ప్రకృతికి పుష్టిని కలిగిస్తుంది. ఇక శ్రీశైల సానువుల్లో మునులతో ముచ్చటిస్తున్న గణపతిని అభీష్ట సిద్ధి కోసం ప్రార్థిస్తూ ముగిద్దాం. శ్రీగిరి సానుసాల సుమశీతల గంధ సమీర డోలికాభాగ పరాగ రాగ గుణభాసుర పీఠి జితేంద్రియుల్ మహాభాగులు యోగులున్ మునులు పాయక గొల్వ సభాస్థలిన్ విశేషాగమ చర్చనుండెడు గజాస్యుడ సంగును మీకు అభీష్టముల్. స్వస్తి.
1: మీరింతవరకు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడి పూజ, పర్యావరణ పరిరక్షణ అనే అంశం గురించి శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి హిందీ దివస్ సందర్భంగా మన జాతీయ భాష హిందీ డాక్టర్ వి వల్లభరావు గారి ప్రసంగం వింటారు.
2: హిందీలో రాష్ట్ర అంటే దేశం అని, జాతి అని అర్థం. రాష్ట్ర ధ్వజ అంటే జాతీయ జెండా అని, రాష్ట్ర భాష అంటే జాతీయ భాష అని అర్థం. శబ్దార్థం దృష్ట్యా రాష్ట్ర భాష అంటే దేశంలో వ్యాప్తిలో ఉన్న భాషలు అనర్థం. కానీ పారిభాషిక అర్థంలో మాత్రం రాష్ట్ర భాష లేక జాతీయ భాష అంటే సమస్త జాతిని భావ సమైక్యత దిశగా నడిపించే

భాష అని అర్థం. జాతీయ భాష దేశంలోని అధిక సంఖ్యలు మాట్లాడే అర్థం చేసుకోగలిగే భాషే ఉండాలి. జాతీయ భాష శబ్ద భండారం. దేశంలోని వివిధ భాషలు, ఉపభాషల పదాలు, జాతీయాలు, సామెతలు మొదలైన వాటిని గ్రహించి జనప్రయోగం అనుసరించి కొత్త శబ్దావళి సంతరించుకునేదిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనుసంధాన భాష కాగలిగిందై ఉండాలి. హిందీ భాషకున్న సార్వదేశికత ఆ భాషకు భారత జాతీయ భాష గౌరవాన్ని కట్టబెట్టింది. దేశాభ్యుదయాన్ని కాంక్షించిన జాతి నేతలంతా ముక్త కంఠంతో హిందీని జాతీయ భాషగా స్వీకరించారు. భిన్న భాషలు మాట్లాడే ప్రాంతాలు గల భారతావనిలో స్వాతంత్ర్యం రావటానికి చాలా కాలం క్రితం నుంచి హిందీ సామాన్య భాషగా, సంపర్క భాషగా ప్రచారంలో ఉంది. దేశంలోని పెద్ద పెద్ద విపణుల్లో వ్యాపారులు చిరకాలంగా హిందీలోనే మాట్లాడేవారు. చతుర్ధామాలతో పాటు దాదాపు అన్ని పుణ్యక్షేత్రాల్లో సమస్త ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు వచ్చిరాని హిందీలో భావ వ్యక్తీకరణ జరిపేవారు. దేశంలో ఎక్కడెక్కడో ఉండే సాధువులు, భక్తులు తిరునాళ్లు, కుంభమేళాలు, పుష్కరాలు మొదలైన వాటిలో పరస్పరం కలుసుకున్నప్పుడు హిందీలోనే మాట్లాడుకోవటం జరిగేది. సువిశాలమైన భారతదేశాన్ని ఏకసత్రంతో కలిపే ఒక సామాన్య భాష ఉండాలనే ఆలోచన కొంతమంది దార్శనికుల మనసులో ఉండనే ఉంది. రాజా రామ్మోహన్ రాయ్ ఆసేతు హిమాచలం వ్యాపించి ఉన్న భారత జాతి భావాలను, అభిలాషలను వ్యక్తీకరించగల మాధ్యమం కాగలిగే భాష అభివృద్ధి చెందాలని ఆశించారు. మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశ్ అనే గ్రంథాన్ని హిందీలోనే వ్రాశారు. దక్షిణ భారతదేశ ప్రసిద్ధ పండితుడు, నేత శ్రీ వి కృష్ణస్వామి అయ్యర్ హిందీయే జాతీయ భాష కాదగినది అని వక్కాణించారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరి భాష హిందీ కాదు. జాతీయోద్యమం ప్రారంభమైన తర్వాత జాతీయ భాష గురించిన ఆలోచన బలపడింది. జాతీయ భాష కలిగి ఉండటం జాతి స్వాభిమానానికి చిహ్నం. అది తప్పనిసరిగా భారతీయ భాషే ఉండాలి అన్న అభిప్రాయం జనజాగరణతో పాటే ప్రజల మనసుల్లో అంకురించింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన గాంధీజీ దేశమంతా పర్యటించి చూసి నైసర్గికంగా ఈ దేశంలో ఏదైనా భాష సామాన్య భాషగా ఉండి ఉంటే అది హిందీయే, అదే జాతీయ భాష కాదగినది అని 1915లో ప్రకటించారు. వెనువెంటనే ఆయన హిందీ క్షుణ్ణంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత జాతిని సమైక్యపరిచి జాతీయోద్యమంలో అన్ని ప్రాంతాల ప్రజల్ని భాగస్వాములను చేయాలంటే దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం ఉద్యమం రూపంలో చేపట్టాలని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు. 1893లో స్థాపించబడిన కాశీ నాగరీ ప్రచారిణి సభ 1910లో పండిత్ మదన్మోహన్ మాలవీయ అధ్యక్షతన హిందీ సాహిత్య సమ్మేళన్ని స్థాపించి హిందీ భాషా సాహిత్యాల అధ్యాపన కోసం ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించింది. గాంధీజీ అధ్యక్షతన మార్చి 1918లో ఇండోర్లో జరిగిన హిందీ సాహిత్య సమ్మేళనలో ఆయన అఖిల భారతీయ అంతఃప్రాంతీయ భాష కాదగిన భాష హిందీయేనని, హిందీని జాతీయ భాషగా చేసి దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కాణించారు. దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం వెంటనే మొదలుపెట్టాలని సభలో విసిద్ధపరిచి అందుకు యథేధికంగా ధన సహాయం చేయవలసిందిగా ఉత్తర భారతీయులను గాంధీజీ కోరారు. వెంటనే ఆయన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నేతలతో ఉత్తర ప్రత్యుత్తరాలు గావించి సమాచార పత్రికల్లో ప్రకటనలు చేసి దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారానికి అవసరమైన ప్రయత్నం మొదలెట్టారు. దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారానికి ఆదరణ క్రమక్రమంగా పెరగటంతో ఉత్సాహవంతులైన యువకుల్ని ఉత్తర భారతదేశం పంపి హిందీ నేర్పించి వారికి ఇక్కడ హిందీ ప్రచార కార్యభారం అప్పగించాలని నిర్ణయించడం జరిగింది. హిందీ ప్రచారోద్యమాన్ని ఆంధ్ర ప్రాంతం ఎంతో ఉత్సాహంగా స్వాగతించింది. అప్పటి జాతీయ విద్యాలయాలైన ఆంధ్ర జాతీయ కళాశాల మచిలీపట్నం, తిలక్ మహావిద్యాలయం తెనాలి మొదలైనవి హిందీ అధ్యాపనకు స్థానం కల్పించాయి. క్రమక్రమంగా రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, భరంపురం మొదలైన ఎన్నో పట్టణాలు, గ్రామాల్లో హిందీ ప్రచారం ఆరంభమైంది. 1918 నుంచి 1927 వరకు సుమారు 9 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం ప్రయాగ హిందీ సాహిత్య సమ్మేళన పక్షాన జరుగుతూ వచ్చింది. 1932లో దక్షిణ భారతదేశంలోని 4 ప్రాంతాలకి ప్రాంతీయ కార్యాలయాలు తెరవబడ్డాయి. ఆంధ్ర ప్రాంతానికి శ్రీ పీసపాటి వెంకట సుబ్బారావు సంచాలకులుగా నియుక్తులయ్యారు. 1936లో 4 ప్రాంతాల్లో ప్రాంతీయ సభలు స్థాపించబడ్డాయి. 1936 జూన్ నెలలో ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సంఘ్ స్థాపన జరిగింది.
శ్రీ కొండా

వెంకటప్పయ్య తొలి అధ్యక్షులు కాగా, శ్రీ పీసపాటి వెంకట సుబ్బారావు తొలి ప్రాంతీయ మంత్రిగా నియమితులయ్యారు. వీరి అవిరళ కృషి ఫలితంగా తెలుగునాట హిందీ ప్రచారం వేగవంతమైంది. తెలుగునాట ఆంధ్ర ప్రాంత హిందీ ప్రచార సంఘ్ హిందీ మహాసభలు, హిందీ ప్రచార సమ్మేళనాలు, హిందీ నాటక ప్రదర్శనలు, హిందీ ప్రేమీ మండళ్లు, హిందీ ప్రచార వారోత్సవాల ద్వారా హిందీ ప్రచారోద్యమాన్ని కొనసాగించింది. హిందీ మహాసభలు తెలుగునాట 1921 నుండి ఈ హిందీ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించబడ్డాయి. హిందీ ప్రచారంలో నిమగ్నమైన కార్యకర్తలందరినీ సమావేశపరిచి వారి మధ్య అభిప్రాయాల అనుభవాల ఆదాన ప్రదాన సదస్సులు ఏర్పాటు చేయటమే కాక రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఈ మహాసభల ద్వారా జరిగింది. హిందీ ప్రచార సమ్మేళనాలు తెలుగునాట హిందీ ప్రచారం గావిస్తున్న కార్యకర్తలను కనీసం సంవత్సరానికోసారి సమావేశపరిచి వారికి అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చి శిక్షణ కళలో నవీనమైన తీరుల్ని నేర్పి భవిష్యత్ కార్యాన్ని నిర్దేశించే నిమిత్తం ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార మండళ్లు 1922 స్థాపించబడ్డాయి. వీటి ఆధ్వర్యంలో హిందీ ప్రచార సమ్మేళనాలు హిందీ మహాసభలతో పాటు నిర్వహించబడుతూ ఉండేవి. హిందీ నాటక ప్రదర్శనలు తెలుగునాట సామాన్య ప్రజల్లో హిందీ ప్రచారానికి నాటక ప్రదర్శనలు ఎంతో దోహదం చేశాయి. బృందావన్ నాట్య మండలి మచిలీపట్నం, హిందీ ప్రేమీ మండలి నాట్య సమాజం ఏలూరు, హిందీ నాటక మండలి చిత్తూరు, హిందీ ప్రేమీ మండలి భీమవరం, హిందీ ప్రేమీ మండలి రాజమండ్రి మొదలైనవి ఈ ప్రయత్నంలో ముందు నిలిచాయి. హిందీ ప్రేమీ మండళ్లు తెలుగునాట హిందీ ప్రచారార్థం 75 కేంద్రాల్లో హిందీ ప్రేమీ మండళ్లు పనిచేస్తూ ఉండేవి. ఆయా కేంద్రాల్లో హిందీ అభిమానులంతా కలిసి ఈ మండళ్లు స్థాపించడం జరిగేది. ఇవి ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సంఘ అనుబంధంగా ఉండేవి. హిందీ ప్రచార వారోత్సవాలు ప్రతి సంవత్సరం హిందీ సప్తాహం గాంధీ జయంతి రోజున ప్రారంభమై ఆంధ్ర ప్రాంతంలోని అన్ని హిందీ ప్రచార కేంద్రాల్లో వారం రోజుల పాటు జరగబడుతూ ఉండేది. ఈ సందర్భంగా ఇతర రచనాత్మక కార్యక్రమాల్లో కూడా హిందీ ప్రచారకులు పాల్గొనేవారు. హిందీ ప్రచారకులను ఉత్సాహపరిచి వారికి స్ఫూర్తినివ్వటానికి పలు శిబిరాలు ఏర్పాటు చేయడం కూడా ఈ సప్తాహం సందర్భంగా జరుగుతుండేది. హిందీ ప్రచారక్ విద్యాలయాలు తెలుగునాట 1922 రాజమండ్రిలో ప్రథమ హిందీ ప్రచారక్ విద్యాలయం ప్రారంభించబడింది. పండిత్ హృషికేశ్ శర్మ, రామానంద శర్మ అందులో అధ్యాపకులు. తెలుగునాట హిందీ భాషా ప్రచార చరిత్రని 2 దశలుగా గమనించవచ్చు. అందులో మొదటి 17 సంవత్సరాలు హిందీ ప్రచార కార్యం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా నిర్వహించబడింది. ఆ కాలావధిలో శ్రీ హరిహర శర్మ సభకి ప్రధానమంత్రి, శ్రీ మోటూరు సత్యనారాయణ ప్రచార మంత్రి. అటు వెమ్మట శ్రీ మోటూరు సత్యనారాయణ సభకి ప్రధానమంత్రి అయ్యారు. అద్భుతమైన కార్యదక్షత, కార్యకర్తలని కూడగట్టే నేర్పు, కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యలోపంలో పెట్టగలిగే సామర్థ్యం, కష్టించి పనిచేసే నైజం, శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఉపన్యాస ధోరణి శ్రీ మోటూరు సత్యనారాయణ గారి సొత్తు. గాంధీజీకి ఆయనంటే ఎంతో నమ్మకం. భారత రాజ్యాంగంలో హిందీ గురించి జరిగిన నిర్ణయంలో శ్రీ మోటూరు సత్యనారాయణ పాత్ర చాలా విశిష్టమైంది. ఇలాంటి ప్రతిభాశాలి దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారోద్యమానికి రథసారథి అని చెప్పటం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. 1918 ప్రాంతాల్లో సారవంతమైన సమస్త దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం మొదలై 100 విశాల వృక్షంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. దీని నీడన లక్షలాది మంది కార్యకర్తలు, హిందీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ జాతీయ భాషా ప్రచార కార్యంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం తెలుగునాట అన్ని పాఠశాలల్లో హిందీ పాఠ్యాంశంగా బోధింపబడుతుంది. ఉన్నత పాఠశాలల్లో హిందీని అనివార్యమైన అంశంగా చేయటం జరిగింది. కళాశాలల్లో ద్వితీయ భాషగా ఐచ్ఛికంగాను, మరికొన్ని కళాశాలల్లో ప్రత్యేక భాషగా కూడా హిందీ భాషా సాహిత్యాల అధ్యాపనం జరుగుతుంది. 1930 ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనుబంధ కళాశాలల్లో బీకాం విద్యార్థులకు హిందీ తప్పనిసరి పాఠ్యాంశంగా నిర్ణయించడం గమనించదగ్గ అంశం. అధికార భాషని కార్యాలయాల్లో అమలుపరిచే దిశగా స్నాతక స్నాతకోత్తర స్థాయి విద్యార్థులకు హిందీ భాషా సాహిత్యాలతో పాటు ప్రయోజనమూలక హిందీ పరిజ్ఞానాన్ని, అనువాద నైపుణ్యాన్ని కలిగించే విద్యను అభ్యసింపు చేయటం నేటి అవసరాలకు తగిన భాషా బోధన చాటుతుంది. జాతీయ భాషని ప్రేమతో అభిమానించడంలో దక్షిణ భారతదేశపు ఇతర ప్రాంతాల కంటే తెలుగు ప్రజలే ముందున్నారన్న విషయం వాస్తవం. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ నిర్మాతలు భారత యూనియన్కు దేవనాగరి లిపిలో రాసే హిందీ భాషని రాజభాషగా, అంటే పరిపాలనా భాషగా నిర్ణయించారు.
ఈ నిర్ణయం 1949 సెప్టెంబర్ 14వ తేదీన జరిగింది.

0: దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ రోజున జాతి యావత్తు హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటోంది. హిందీతో కలిపి 14 భాషలకి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో స్థానం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ సంఖ్య ప్రస్తుతం 22 చేరింది. వీటన్నిటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తున్నా, భారత ప్రజల హృదయాలలో మాత్రం నేటికీ జాతీయ భాష ఒక హిందీనే అన్న భావన దృఢంగా స్థిరంగా ఉంది. ఈ భావన హిందీకి దేశంలోనూ విదేశాల్లోనూ అపరిమితమైన అద్వితీయమైన గౌరవం సమకూర్చి పెట్టిందంటం సముచితం.
1: మీరింతవరకు హిందీ దివస్ సందర్భంగా మన జాతీయ భాష హిందీ డాక్టర్ వి వల్లభరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: Dheeraj Bumma Debra scripts history by becoming first Indian male recurve archer to win gold medal at World Cup final in Mexico. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అమరావతి సమాచార లేఖ వింటారు. రచన వివిధ శాఖల పనితీరు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి విట్టి యూనివర్సిటీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏఐ అసిస్టెంట్, డిజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరు పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రేమతో రాసిన చిన్న పోస్ట్ కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని విట్టి యూనివర్సిటీకి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో 2014 ముందు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి అనేక సమస్యలు ఉండేవని, అనేక బ్యాంకులు ఎన్పిఏలతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేందుకు స్పష్టమైన విజన్, ప్రణాళిక అప్పట్లో లేదని, దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు తగిన వ్యూహం అవసరమని వివరించారు. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 2.6% ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్ష కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో 15,43,00,000 రూపాయల పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. మీరిప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు, ఆపాత ముద్ర గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియ నేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు, ఆ పాట మధుర గీతాలు. ముందుగా వినబోతున్న పాట వినాయక చవితి చిత్రం నుంచి గానం ఘంటసాల

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న అతుర్వతి పాట రాగమాలిక చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాత మధుర గీతాలు. వినబోతున్న తర్వాతి పాట కోకిలమ్మ చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం మాత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట చాణిక్య చంద్రగుప్త చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆ పాట మధుర గీతాలు. వినబోతున్న తర్వాతి పాట ఆనంద భైరవి చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి సాహిత్యం వేటూరి సుందరామూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాట మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట మయూరి చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరింతవరకు చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9:00. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్ర కచేరి. ముందుగా కరుణ జోడవమ్మ తోడి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.

ఇప్పుడు వినండి శంకరి శంకరు సావేరి రాగం ఆదితాళం త్రిశన్నడ తాళం శ్యామశాస్త్రి రచన.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట బాణం. నమస్తే అమరావతిలో ముందుగా వినబోతున్న పాట 100% లవ్ చిత్రంలోంది. గానం హరణి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
4: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట బాణం చిత్రంలో ఉంది. గానం శంకర్ మహాదేవన్, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 మనమున్నాం. నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట సూర్యవంశం చిత్రంలోంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సంగీతం ES మూర్తి.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట జై చిరంజీవ చిత్రంలోంది. గానం SP బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం చంద్రబోస్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తర్వాతి పాట రాగం చిత్రంలోని గానం బాంబే జై.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
1: ఆకాశవాణి పోషణ్ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి కొండ ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఈనాటి కార్యక్రమంలో పోషణ్ మాసం గురించిన వివరాలు, పోషణ్ మాసంలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించిన పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు సమగ్ర శిశు అభివృద్ధి సేవలు స్ట్రీట్ జాయింట్ డైరెక్టర్ కొండ ప్రవీణ గారు. మేడంతో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ పోషణ్ మాసం అంటే ఏంటి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి?
2: పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ అంటే పోషణ మాసము అని అర్థం. ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలోనే ఎందుకు తీసుకున్నామనే దాని మీద నిర్దిష్టమైన కారణం లేదు కానీ, ఇంతకు ముందు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారం అంతా కూడా పోషకాహార వారోత్సవాలు జరిపించేవాళ్ళం. అయితే అప్పట్లో కూడా కేవలం మహిళలు లేకపోతే మా సెంటర్లకు సంబంధించిన లబ్ధిదారులు మాత్రమే కేంద్రానికి వచ్చేవారు. కానీ ఇది కేవలం ఆ మహిళలకు పిల్లలకు మాత్రమే పరిమితమైంది కాదు, కుటుంబం అంతా కూడా ఈ పోషకాహారం పట్ల సరైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఈ నెలంతా కూడా పోషకాహారం పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈ పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.
1: మేడం, అసలు ఈ పోషణ్ మాసం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించిందంటారు?
2: ఇది చాలా ముఖ్యమైన, అంటే దేశానికి చాలా అవసరమైన కాన్సెప్ట్ గా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకోవడం జరిగింది. 2018లో మార్చి 8వ తారీఖున రాజస్థాన్ లోని జున్జున అనే జిల్లాలో దీన్ని లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ చేసిన దగ్గర నుంచి కూడా, అంటే ఇది కేవలము కుటుంబము ఒక కుటుంబానికి పరిమితం లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ విమెన్ కు సంబంధించిందో కాదు, ప్రజల్లోకి తీసుకువెళ్లిపోతేనే దీనికి సస్టైనిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇది జనాందోళన్ గా చేపట్టడం జరిగింది. అంటే ప్రజా ఉద్యమంగా ఈ పోషకాహారాన్ని ఖచ్చితంగా ప్రతి కుటుంబము తీసుకునే విధంగా వాళ్ళు చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఒక ప్రతి కుటుంబంలోని తల్లులు తండ్రులు, ఆ పెద్ద వయసు వారు, కౌమార బాలికలు, వీళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన ఉండాలి. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, వివిధ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి.
1: మేడం, పోషకాహార లోపం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
2: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ శిశువు స్థాయిలో నుండే పోషకాహారం తీసుకోవటం మూలంగా, అంటే దాదాపు ఈ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఏజ్ లో. సో ఎప్పుడైతే పోషకాహారాన్ని సరిగా తీసుకోలేకపోతాడో బిడ్డ, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే సరి అయిన న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల, జింక్ ఐరన్ లాంటివి లోపించడం వల్ల ఐక్యూ లెవెల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మదర్ సరిగా తీసుకోకపోవటం మూలంగా నీరసము, లేకపోతే చేయాల్సినంత పని చేయలేకపోవడము, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇలాంటి వాటి వల్ల ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఒక మదర్ గనక యాక్టివ్ గా లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం ఉందండి. తను యాక్టివ్ గా హెల్దీగా ఉంటేనే కుటుంబాన్ని అంతటికి కావాల్సిన అన్ని కూడా ఇన్ టైమ్ లో సర్వీస్ చేయగలుగుతుంది. సో దట్ వాళ్ళందరూ కూడా, పిల్లలైతే చదువుకులో యాక్టివ్ గా వెళ్ళగలుగుతారు, భర్త అయితే యాక్టివ్ గా పని చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే సరైన ఫుడ్ ఈమెకి లేదో ఆటోమేటిక్ గా కుటుంబానికి కూడా అందించలేదు, ఆటోమేటిక్ గా కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ బర్డెన్ మళ్ళీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా మహిళలు అలాగే కుటుంబము సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అండి.
1: మేడం, పిల్లల మొదటి 1000 రోజులు పోషకాహారంలో చాలా ముఖ్యమైనవని మనం భావిస్తూ ఉంటాం. మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ఫస్ట్ 1000 డేస్ అని చెప్పి ఇలాగా, అవి ఎందుకు అంత ముఖ్యమని మీరు భావిస్తూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది?
2: నిజంగానే బిడ్డ ఫామ్ అయిన దగ్గర నుంచి 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీగా 9 నెలలు మోసి కన్న తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బిడ్డ జీవితంలో. ఇప్పుడైతే బిడ్డ కడుపులో పడిందో అప్పటి నుంచి ఈ 9 నెలలు ప్లస్ 2 సంవత్సరాలు మొత్తాన్ని కలిపి 1000 రోజులుగా తీసుకుంటాము. ఈ టైంలోనే డెవలప్మెంట్స్ అంతా కూడా అధికంగా జరుగుతూ ఉంటాయి. బిడ్డ శారీరక ఫార్మేషన్ కానీ లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బిడ్డ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా కడుపులో ఉన్నప్పుడే జరిగే టైంలో ఏ టైంలో కావాల్సిన ఆహారం ఆ టైంలో తల్లి ప్రాపర్ గా తినగలిగితే ఈ టైంలో కూడా చాలా మంది మదర్స్ లేకపోతే పనికి వెళ్లే మదర్స్ ఫుడ్ మీద సరిగా ఫోకస్ చేయకపోవటం వల్ల లోపల తనకు ఆరోగ్యము దెబ్బతిని లేకపోతే తను మాల్ నరిష్ అవడంతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మాల్ నరిష్మెంట్ కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మదర్ తను అడాలసెంట్ గర్ల్ గా

0: ఉన్నప్పటి నుంచే ఈ పోషకాహార లోపం అనేది సరిచేయబడకపోతే రేపు తన జన్మనిచ్చే బిడ్డకు కూడా ఈ పోషకాహార లోపం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా అడాలసెంట్ గర్ల్స్ న్యూట్రిషన్ మీద కూడా చాలా ఫోకస్ చేయాల్సి ఉంది. ఈవెన్ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా అవగాహన కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ ఫాదర్స్ కాబట్టి తన భార్యని తన బిడ్డని ఏ విధంగా చూసుకోవాలనే అవగాహన ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పోషకాహార లోపం కుటుంబం మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి.
1: మనం చూస్తూ ఉంటే కనుక ఈ రోజులలో పిల్లలు మనకి స్టంటింగ్, వేస్టింగ్ అని అంటూ ఉంటాము. అసలు ఈ స్టంటింగ్, వేస్టింగ్ అంటే ఏమిటి? వాటిని ఎలా నివారించాలి అంటారు?
0: ప్రధానంగా ఈ పోషకాహార లోపాన్ని మనం మూడు కేటగిరీలో విడదీసి చూస్తామండి. అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్. అండర్ వెయిట్ అంటే ఒక బిడ్డ వయసుకు తగ్గ బరువు లేకపోవడాన్ని అండర్ వెయిట్ అంటాం. అలాగే వేస్టింగ్ అంటే ఒక బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. అలాగే స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని స్టంటింగ్ అంటాం. ఈ కూడా 5 సంవత్సరాల పిల్లల్లో సాధారణంగా ఎక్కడ చూసినా కూడా ఒకే రేంజ్ లో ఉండాలి. కానీ ఇది కేవలము పోషకాహారంలో ఇవ్వడంలో గ్యాప్స్ మూలంగానే ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అనేది పిల్లల్లో చూస్తున్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ షార్ట్ గా ఉంటారు కాబట్టి పిల్లలు షార్ట్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ స్టౌట్ గా ఉంటారు కాబట్టి స్టౌట్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ సన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు సన్నగా ఉన్నారు అనుకుంటాం. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో తల్లిదండ్రుల జీన్స్ ప్రభావం ఉండదండి. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే జీన్స్ ప్రభావం చూపిస్తుంది. అంతవరకు కూడా వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీదనే పిల్లల గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది.
1: మేడం, అనీమియా నివారణ కోసం ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాలి?
0: అనీమియా నివారణ కోసం ప్రధానంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు హైజీన్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఎవరి మీదైనా ఈ హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా 11 గ్రాముల లోపు ఉంటే గనక వాళ్ళని ఎనిమిక్ మదర్స్ గా మేము తీసుకుంటాం పిల్లల్లో అయినా సరే. సో ఈ వీళ్ళందరినీ కూడా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకు సాధారణంగా ఆకుకూరలు అధికంగా ఉండే ఆహారాన్ని వాళ్ళ డైలీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా హెచ్బి ఫార్మేషన్ కి చాలా అవసరం. దానికి సంబంధించి నట్స్ తీసుకోవాలి, పల్సెస్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే ఎగ్, మీట్, ఫిష్ ఇవన్నీ కూడా ప్రోటీన్ అధికంగా ఇచ్చే. సో ఇవన్నీ కూడా రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎనిమియా నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి.
1: మేడం, మరి ఈ పోషన్ మాసంలో గ్రామ స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు చేపడుతున్నారు మేడం?
0: ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. సో ఇందులో గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ, గ్రామస్థాయిలో ఉండే అదర్ డిపార్ట్మెంట్స్ ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ పోషకాహారం యొక్క ఆవశ్యకతని వివరించడం జరుగుతుంది. దీనికి అంగన్వాడీ కేంద్రాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్, వీళ్ళందరి సమన్వయంతో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడమే కాదు, వాటితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. గృహ సందర్శనలు చేసి ఆ కుటుంబ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈవెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా కూడా పిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అనారోగ్యాల బారిన పడినప్పుడు ఎలా పిల్లల బరువు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఈ పిల్లలు వేస్టింగ్, అండర్ వెయిట్ కి గురైపోయే ప్రమాదం ఉంది. సో వాటి నుంచి ఆ పిల్లలు రక్షింపబడాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్, ఇంటి లోపల పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే కుటుంబంలో వాడే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఈవెన్ లాక్టేటింగ్ మదర్స్ తన బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా పరిశుభ్రతలు పాటించాలి. డ్రెస్సింగ్ లో గానీ రెగ్యులర్ గా తన శారీరకంగా కూడా తను శుభ్రత, బిడ్డను శుభ్రంగా ఉంచాలి, తను శుభ్రంగా ఉంచాలి. సో అలాంటప్పుడు ఈ జర్మ్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే మనం పోషకాహారం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల మన చేతుల ద్వారా లోపలికి జర్మ్స్ వెళ్ళిపోయి తీసుకునే ఆహారం జర్మ్స్ తినేసేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా ఈ పోషకాహారం లోపం వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తాం. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ టాబ్లెట్స్, ఆల్బెండజోల్ ఒక క్యాంపెయిన్ చేసి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పిల్లలందరికి కూడా అంగన్వాడీలో, ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ లో పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వటం మూలంగా ఈ నులి పురుగులని బయటపడేందుకు పిల్లల్ని సమాయత్తం చేస్తుంది. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలందరూ.
1: ఆధునిక ఆహార అలవాట్లు అంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: నిజంగానే జంక్ ఫుడ్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక ముందు తరంలో చూసినట్లయితే ఇంట్లో పేరెంట్స్ వండి పెట్టినవి మాత్రమే పిల్లలు తినేవారు, జంక్ ఫుడ్స్ చాలా అరుదుగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక పేరెంట్స్ మాట కూడా వినకపోవడం ఒకటి, రెండవది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మూడవది తల్లిదండ్రులు కూడా ఇద్దరు జాబ్స్ కు వెళ్లిపోయి పిల్లల ఆహారం మీద దృష్టి పెట్టలేక డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నిజానికి చదువు లేని వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ జంక్ ఫుడ్స్ మంచిది కాదనే విషయం తెలిసినప్పటికీ కూడా కుటుంబాల్లో ఈ ప్రాక్టీస్ ఉండడం లేదండి. అందువల్ల ఏంటంటే పిల్లలు మనం చెప్పితే నేర్చుకోరు, మనం ఏం చేస్తున్నాం పేరెంట్స్ గా మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు.

0: సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ప్రాపర్గా కనుక ఈ డైట్ తీసుకోవడం, కుటుంబంలో కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒక పూట అయినా భోజనం చేసే అలవాటు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ఎలాగో మధ్యాహ్నం ఎవరి పనుల్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, కనీసం రాత్రి అయినా సరే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఈ గ్యాడ్జెట్లు వీటన్నిటికి కూడా దూరంగా ఉంచి చక్కగా సరదాగా కుటుంబంలో మాట్లాడుకుంటూ తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేసినప్పుడు ఆ హెల్దీ వాతావరణము వాళ్ళ ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక ఎవరి పాటికి వాళ్ళే ఉంటే ఇలాగే పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్స్ కి ఎక్కువ, అంటే మనం ఇంట్లో వాడే వస్తువుల కన్నా బయట వాటికి స్వీట్నర్స్ ఎక్కువ ఉంటున్నాయి, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీటి వల్ల తొందరగానే చిన్న వయసులోనే మరి డయాబెటిక్ బారిన పడటము లేకపోతే బీపీలు ఇవన్నీ తొందరగా చిన్న వయసులోనే చూస్తున్నాం. సో వీటన్నిటి కారణం కూడా అంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అలవాటు చేసేస్తాం చాలా సింపుల్ గా, కానీ దాని వల్ల మరి ఈ రోజుల్లో 20-30 ఏళ్ళలోనే డయాబెటిక్ బారిన పడిపోతున్నారు. చిప్స్ లేస్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా చాలా ఈజీగా వాళ్ళు కొనుక్కొని తినేసేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా మరి ఆకలేస్తుంది అనట్లేదు కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంది. సో దాంతో 20-30 ఏళ్ళలోనే బీపీలు బారిన పడిపోతుంది. మరి మన పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతున్నాం అనేది తల్లిదండ్రులు మరొకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమాలపై ప్రజల నుండి ముఖ్యంగా మహిళలు మరియు తల్లుల నుండి ఎలాంటి స్పందన వచ్చిందంటారు?
0: మంచి స్పందన వచ్చిందండి, ఎందుకంటే విని వెళ్ళిపోవటం అనేది గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే తల్లులు లేకపోతే ప్రజలు మేము ఏం తింటే బెటర్ అని అడిగే స్టేజ్కి వచ్చారు అని అంటే ఇది ఒక సక్సెస్ గానే భావిస్తున్నాం. వంట గదిని మనం ప్రాపర్ ఉపయోగించుకోగలిగితే హాస్పిటల్ కు వెళ్లే నంబర్ తగ్గుతుంది, అన్ని ఔషధాలు లాంటి ఆహార పదార్థాలు మనకు ఇంట్లోనే దొరుకుతాయి. సో దీని గురించి ఈ రోజు 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఏమి ఇవ్వాలి లేకపోతే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఏమి ఇస్తే స్టంటెడ్ వేస్టెడ్ బారిన పడము అనే దాని గురించి ఒక అంగన్వాడీ వర్కర్ను లేకపోతే ఒక ఆరోగ్యకర్తను కన్సల్ట్ చేసే స్టేజ్ కు వచ్చారంటే నిజమే దీని పట్ల మేము అవగాహన ఉంటేనే తప్ప ఆరోగ్యమైన సమాజానికి అందించలేము అనే దృక్పథము ప్రజల్లో లేకపోతే మహిళల్లో వచ్చిందని అనుకుంటున్నాం. అలాగే ఈ మహిళల గురించి కూడా పురుషులు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటది, ఎందుకంటే పిల్లల గురించి అయితే తండ్రిగా గబుక్కునే ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతున్నారు, కానీ మహిళల గురించి మిగతా కుటుంబంలో వాళ్ళ గురించి కూడా వాళ్ళు తిన్నారా లేదా ఏం తిన్నారు వాళ్ళు అనే దాని గురించి కొంచెం శ్రద్ధ కనపరిస్తే ఆ తల్లి కనుక హెల్దీగా ఉంటే కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉంటది, ఒక కుటుంబం హెల్దీగా ఉంటే సమాజం అంతా కూడా హెల్దీగా ఉంటుంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ముఖ్యంగా గుర్తించిన ప్రధాన పోషకాహార లోపాలు ఏమంటారు మేడం?
0: ఎక్కువగా దగ్గరున్న స్టాటిస్టిక్స్ ప్రకారము అండర్ వెయిట్ పిల్లలు కనిపిస్తున్నారు, అలాగే ఎనిమియా అయితే పిల్లల్లోనూ మదర్స్ లోను కూడా కనిపిస్తుందండి. సో ఈ ఎనిమియా ముక్త భారత్ లో భాగంగా మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఇమీడియట్ గా మనం రిజల్ట్ తెప్పించలేకపోయినప్పటికీ గ్రాడ్యువల్ గా దీని మీద పదే పదే మనము ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒకసారి ఒక కుటుంబంలో కనుక మార్పు అంటూ వచ్చింది, వాళ్ళు దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నారు అంటే ఫ్యూచర్ ఇంకెప్పటికీ కూడా అది ఆ కుటుంబంలో నిలబడిపోతుంది ఆ బిహేవియరల్ చేంజ్ అనేది. సో ఆ రకంగా పూర్తిగా ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం అని ఫైట్ చేస్తున్నాము. సో ఎనిమియా నుంచి కనుక మనం బయటకు తీసుకురాగలిగితే మరి హెల్దీ బేబీస్ ను మనం చూడగలం, అలాగే ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు తీసుకురాగలిగితే గనక ఫ్యూచర్ సిటిజన్స్ ని మనం చూడగలం అనే ఉద్దేశంతో దీన్ని ఒక మెషిన్ మోడ్ లో ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నాము.
1: మేడం, కార్యక్రమంలో చివరగా ఈ యొక్క పోషకాహారంతో బలమైన భారత్ అనే లక్ష్య సాధన కోసం ప్రతి కుటుంబానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: నిజంగానే పోషకాహారంతో బలమైన భారత్ అన్ని రంగాల్లో కూడా ఈ రోజు భారత్ అభివృద్ధి చెందే దేశాలతో పోటీ పడుతుంది, ఎక్కడ కూడా తగ్గడం లేదు. సో అందులో భాగంగానే ప్రతి కుటుంబము నా కుటుంబం అని ప్రతి భారతీయులు కూడా ఈ రోజు తీసుకునే పరిస్థితి, అందరం ఒక కుటుంబం అనే పరిస్థితికి వచ్చేసాం. అందులో భాగంగానే ప్రతి కుటుంబంలో కూడా ఈ పోషకాహారాన్ని 1000 రోజుల నుంచి మొదలుపెట్టి బిడ్డ జీవితాంతము కూడా సరైన పోషకాహారాన్ని గనక ఒక కుటుంబం తీసుకోగలిగితే ఒక కుటుంబం గనక హెల్దీగా ఉంటే ఆ సమాజం కూడా హెల్దీగా ఉంటుంది. సో ఒక మదర్ గనక ఈ పోషకాహారాన్ని తీసుకోగలిగితే పోషకాహారం లేని బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది, పోషకాహారం లేని బిడ్డ ఎదిగి విద్యలో ముందుండి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన కీలక పొజిషన్ లోకి ఎదగగలుగుతాడు, అలా ఎదిగినప్పుడు మన దేశానికి ఉపయోగకరమైన వ్యక్తిగా తయారవగలుగుతాడు. సో అలాంటి పిల్లల్ని అనేక మందిని గనక మనం అన్ని కుటుంబాల నుంచి గనక తీసుకురాగలిగితే ఖచ్చితంగా బలమైన భారత్ తయారవుతుంది. మనం ఈ పోషకాహార లోపం మీద యుద్ధం చేసి పోషకాహార లోపం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగిందండి.
1: మేడం, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి పోషణ మాసంపై పూర్తి సమాచారం మన శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు పోషణ్ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు. అతిథి కొండా ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

రాబోయే అతిథి సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట కూలీ నెంబర్ 1 చిత్రంలోంది. గానమెస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి. సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రావయ్యే అతిథులు, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అల్లుడు గారు వచ్చారు చిత్రంలోంది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట తొలి ప్రేమ చిత్రంలోంది, గానం కృష్ణరాజు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట చలో చిత్రంలో ఉంది. గానం మెజిన్ నిజర్ లిప్సిక, సాహిత్యం కృష్ణ మదినేని, సంగీతం మహతి స్వరసాగర్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట డార్లింగ్ చిత్రంలోంది గానం జీవి ప్రకాష్ కుమార్ సాహిత్యం అనంత్ శ్రీరామ్.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం, రాబోయే అతిథులు వింటున్నాం సినీ గీతాలు వినబోతున్న తరువాతి పాట అలా మొదలైంది. చిత్రంలో ఉంది గానం హేమచంద్ర, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోంది. గానం హేమచంద్ర, శ్రావణ భార్గవి, సాహిత్యం సిరివినెల సీతారాం శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

వినబోతున్నావు తరువాతి పాట. మహానటి చిత్రంలోంది గానం రమ్య బెహర్, సాహిత్యం సిరివినెల సీతారాం శాస్త్రి, సంగీతం మిక్కీ జేమేయర్.

0: రాబోయే అతిథి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి, గుర్తు చేసుకుందాం సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. గుర్తు చేసుకున్నాంలో ముందుగా వినబోతున్న ఆ పాట శ్రీ వినాయక విజయం చిత్రంలోని గానం పి సుశీల, సాహిత్యం దేవులపల్లి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట లేత మనసులు చిత్రంలో ఉంది. గానం పి సుశీల, సాహిత్యం ఆరుద్ర.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట దేవుళ్ళు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

మరి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట చదువు సంస్కారం చిత్రంలో ఉంది, గణం పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం, గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతే పాట మానవుడు దానవుడు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట గోరంత దీపం చిత్రంలో ఉంది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 11:30. ఇప్పుడు మరికొన్ని సినీ గీతాలు విందాం. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో. ముందుగా వినబోతున్న పాట శృతిలేయులు చిత్రంలో ఉంది గానం.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట సూత్రధారులు. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, సాహిత్యం ఎం నాగఫణి శర్మ, సాహిత్యం సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తరువాతి పాట గబ్బర్ సింగ్ చిత్రంలో ఉంది. గానం కార్తిక్, శ్వేతామోహన్, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినుపుతున్న తిరువతి పాట వైశాలి చిత్రంలోని గానం సుచిత్ర ఎస్ఎస్ తమన్ సాహిత్యం కృష్ణ చైతన్య

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం సినీ గీతాల్లో వినబోతున్న తరువాతి పాట శ్రీనివాస కళ్యాణం చిత్రంలో ఉంది. గానం శ్రేయా ఘోషల్, సాహిత్యం శ్రీమణి, సంగీతం మిక్కీ జయమేయర్.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం 12:10 లాహీర్ లాహీర్లో సినీ గీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహీర్ లాహీర్లో. వినబోతున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. చిత్రంలోంది గానం చిత్ర ఐశ్వర్య, గోపీ సుందర్. సాహిత్యం సాహితీ, సంగీతం గోపీ సుందర్.

0: City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట ఆర్ఎక్స్ అండర్ చిత్రంలోంది. గానం హరిచరణ్, సాహిత్యం శ్రీమణి, సంగీతం చైతన్య భరద్వాజ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినిపోతున్న తర్వాతే పాట శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో ఉంది. గానం సత్యయామని, సాహిత్యం సిరివిందల సీతారాం శాస్త్రి, సంగీతం గోపీసుందర్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం లాహిర్ లాహిర్ లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరుపతి పాట నీన్ లోకల్ చిత్రంలోని గానం నరేష్ అయ్యర్, మనీషా హరవత్ని, సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.

0: చారు.
1: కామన్ సివిల్ కోడ్ యుసిసి కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యుసిసి కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహిత జో బనాయి హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్.

0: రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని నాలుగు ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, झारखंड, ओडिशा, पश्चिम बंगाल

0: సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గరులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియర్పై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్పూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 12:40. కార్మికుల కార్యక్రమం.

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు వెన్నెముక వంటి వారు. కార్మికులు ఉల్లాసంగా ఉత్సాహంగా పనిలో పాల్గొంటే ఉత్పత్తి పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి దోహదం చేస్తుంది. అలా కార్మికులు ఆహ్లాదకరంగా పనిచేయాలంటే వారికి మంచి శారీరక మానసిక ఆరోగ్యం ఉండాలి. అయితే ఆధునిక కాలంలో జీవన విధానంలో మార్పులు, సామాజిక మార్పులు వ్యక్తిని అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీని ఫలితంగా వ్యక్తి శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోతే మనం సంతోషంగా జీవించలేము, ఏ పనిని సక్రమంగా చేయలేము. అంతేకాక మన చుట్టూ ఉన్నవారిని కూడా సంతోషంగా ఉండనీయలేము. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మానసికంగా ఆందోళనలో ఉన్న వ్యక్తికి నిద్ర సరిగ్గా రాదు. నిద్రలేమి అనేది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, తద్వారా

ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండాలి. కాబట్టి దేశ ఆర్థిక పురోగాభివృద్ధికి తోడ్పడే కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడడం మనందరి యొక్క కర్తవ్యంగా చెప్పొచ్చు. ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? మానసిక అనారోగ్యానికి గురి అయిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? కార్మికుల మానసిక ఆరోగ్య సంరక్షణకు తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే మనసుకు తృప్తిని ఆరోగ్యాన్ని కలుగు చేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితిగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంపొందించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి మంచి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. తనకున్న శక్తి సామర్థ్యాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండి వాటిని వినియోగించుకోగలుగుతాడు. తన యొక్క పరిమితులను లోపాలను తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించగలుగుతాడు. అంతేకాకుండా సాంఘిక పరిపక్వతను ఉద్వేగ పరిపక్వతను కలిగి ఉంటాడు. జీవితం పట్ల సరైన దృక్పథాన్ని ఆశావాహాన్ని కలిగి ఉంటాడు. ఆలోచనల్లో నిర్ణయాల్లో పరిపక్వతని కలిగి ఉంటారు. కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ఈ కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. ఒకటి, పనిచేసే వాతావరణం, పని గంటలు లేకపోతే నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, కార్మికుల సంఖ్య, పనిభారం, కార్మికుల మధ్య గల సంబంధాలు, కార్మికుడు చేస్తున్న పని పట్ల అతని వైఖరి, పని ఒత్తిడి, మారుతున్న లేదా మారిన సాంకేతిక పరిజ్ఞానం, కార్మికుని యొక్క విద్యార్హతలు, కార్మికుని అవసరాలు, వేతనం, కార్మికుని యొక్క కుటుంబ పరిసరాలు, ఉద్యోగ భద్రత, దురలవాట్లు, సరైన ఆహారం మరియు ఆహారపు వేళ్లు, ఈ అంశాలన్నీ కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కార్మికులు పనిచేసే వాతావరణం మానసిక ఆరోగ్యంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. పని వాతావరణం బాగుంటే కార్మికులు ఇష్టపడి పనిచేస్తారు, లేకపోతే వారికి పనిచేయడం కష్టం అవుతుంది. అయితే కార్మికులు రకరకాల వాతావరణాల్లో పనిచేస్తుంటారు. ప్రమాదకరమైన గృహల్లోనూ, టర్బైన్ల వద్ద, గనుల్లోనూ, థర్మల్ రియాక్టర్ల వద్ద, అతి ఉష్ణ అతి శీతల ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. ఇలా పనిచేసే వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా వారు తరచుగా అనారోగ్యానికి గురవడం కార్మికుని మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. ఇవే కాకుండా కార్మికుని మానసిక ఆరోగ్యంపై పని గంటలు కూడా ప్రభావితం చూపుతాయి. ఎక్కువసేపు పనిచేయడం, మధ్య మధ్యలో విశ్రాంతి లేకపోవడం అనేవి వారి మానసిక సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడం, నిర్ణీత పని గంటలు ఉన్నా తర్వాత షిఫ్ట్లో రావాల్సిన వారు రాకపోతే వీరే ఆ పనిని కొనసాగించడం, ఒక్కోసారి ఇన్సెంటివ్ల పేరిట అధిక వేతనం ఆశించి తమ శక్తికి మించి అధిక సమయం పనిచేయడం కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు కార్మికుల సంఖ్య కూడా కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పనికి తగ్గ కార్మికులు లేనప్పుడు ఆ పని ఒత్తిడి మిగిలిన కార్మికులపై పడి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మరికొన్నిసార్లు సరిపడా కార్మికులున్నా వారి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు లేకపోవడం, తరచుగా సూటిపోటి మాటలు మాట్లాడడం అనేవి పని వాతావరణాన్ని పాడు చేయడమే కాకుండా తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించి అనారోగ్యం చేసే ప్రమాదం ఉంది. ఉద్యోగ ఒత్తిడి కూడా ఓ ముఖ్యమైన కారణమే. వ్యక్తి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నప్పుడు సమతుల్యత లేకపోవడం అన్నది ఉద్యోగ ఒత్తిడికి దారితీస్తుంది. ఈ పని ఒత్తిడి వ్యక్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఉత్పత్తిని, వ్యక్తిని తరచుగా ప్రమాదాలకు గురయ్యేలాగా చేయడానికి అవకాశం ఉంది. అధిక పని లేదా సామర్థ్యానికి మించిన పని, సరైన స్పష్టమైన సూచనలు లేకపోవడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒంటరిగా పనిచేయాల్సి రావడం మొదలైన అంశాలు వ్యక్తిలో పని ఒత్తిడిని పెంచి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక్కోసారి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. సంప్రదాయ యంత్రాలతో సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక కార్మికుడు
నూతన యంత్రాలను

లేదా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టినప్పుడు వాటి పట్ల విముఖత చూపడం, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడడానికి ఆసక్తి చూపించకపోవడం అనేది అతని పనితీరును దెబ్బతీసేందుకు దోహదం చేస్తాయి. సంప్రదాయ యంత్రాలతో అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఆధునిక యంత్రాలతో అదే సామర్థ్యంతో పనిచేయలేకపోతే అతను అసంతృప్తికి లూనై ఆత్మన్యూనతా భావాన్ని కూడా పొందవచ్చు. అంతేకాక ఎవరన్నా ఇతను గతంలో బాగా పనిచేసేవాడు ఇప్పుడు అలా కాదు అని ఉంటే మరింత ఆత్మన్యూనతా భావాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. కొంతమంది కార్మికులు ఉన్నత అర్హతలుండి చిన్న ఉద్యోగం చేస్తూ వృత్తి పట్ల వ్యతిరేక వ్యక్తిని కలిగి ఉండి నిరాశతో ఉంటారు. మరికొంతమంది తన అర్హతలను పక్కన పెట్టి బాగా పనిచేస్తున్నా పై అధికారులు తరచుగా చులకనగా మాట్లాడినప్పుడు ఆత్మన్యూనతకు గురి మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతినడానికి అవకాశం ఉంది. తక్కువ వేతనంతో పనిచేయడం, వచ్చిన వేతనం వ్యక్తి అవసరాలకు సరిపడకపోవడం అనేవి కార్మికుల్లో ఒత్తిడిని పెంచుతాయి. అధిక వేతనం కోసం తరచుగా ఉద్యోగాలు మారడం, చేస్తున్న పని పూర్తయిన తర్వాత మరో చోట అదనంగా పనిచేయడం వంటివి కార్మికుల్లో అలసటను పెంచి అతనికి శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక తరచుగా ప్రమాదాలకు లోనే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే కార్మికుడు గృహ వాతావరణంలో సేద తీరాలనుకోవడం సహజం. అయితే అలాంటి కార్మికులు గృహ వాతావరణం అసంతృప్తిగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, విచ్ఛిన్న కుటుంబం అనేవి కార్మికుల మానసిక సమతుల్యాన్ని ప్రభావితమే చేయడమే కాకుండా వారిని దురలవాట్లకు గురి చేసే ప్రమాదం కూడా ఉంది. కార్మికులు ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అభద్రతాభావం వల్ల ఒత్తిడికి గురై పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవచ్చు. పైగా కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ పాత ఉద్యోగంపై నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రకటించవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాల్లో సరైన ఆహారం, సమయానికి ఆహారం అనేవి కూడా ప్రాధాన్యత వహిస్తాయి. సరైన ఆహారం లేకపోవడం శారీరకంగా కృంగదీస్తే సమయానికి లేదా వేళకి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎసిడిటీ, అల్సర్ వంటి వారి బారిన పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంతేకాకుండా తాగుడు మానసిక ఆరోగ్యానికి విఘాతం కలిగించే మాదక ద్రవ్యాల వినియోగం, గుట్కా వంటివి కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వాటి వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, బాధలు దూరమవుతాయని మెల్లమెల్లగా మొదలుపెట్టి చివరికి వాటికి బానిసలై శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు కూడా దూరమవుతారు. ఇలా కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కార్మికులు తరచుగా విధులకు గైరిహాజరవ్వడం, ఉద్యోగం మానివేయడం, ఉద్యోగిని తొలగించబడడం, ప్రమాదాలకు గురి కావడం, తోటి ఉద్యోగులతో తరచూ గొడవలు పడడం, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధులకు గురి కావడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎప్పుడూ భయం, అభద్రత, డిప్రెషన్లతో ఉండడం, ఆత్మహత్యలకు పాల్పడడం, పనిలో ఉత్సాహంగా పాల్గొనకపోవడం, తరచూ అనారోగ్యం, తలనొప్పి, అజీర్తి పాలవడం, మిత్రులను కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం వంటి లక్షణాలను కలపరుస్తారు. మరి కార్మికుల మానసిక ఆరోగ్యం కాపాడాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కనుక మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా లేదా మానసిక అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. దీనికి సరైన పనివేళ అమలుపరచడం, సమయాన్ని లేదా కాలాన్ని యాజమాన్యం చేసే పద్ధతులపై వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, పని గంటల మధ్య తగిన విశ్రాంతినివ్వడం, ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటి వాటిని కార్మికుల నిత్యకృత్యాల్లో భాగంగా చేయడం, వారాంతంలో ఆటలు పాటలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడం, ఉద్యోగ భద్రతకు తగు చర్యలు చేపట్టడం, శిక్షణ పొందిన మానసిక నిపుణులచే మార్గదర్శకత్వం లేదా మంత్రణం అనేది కలిగించడం, వా కార్మికుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, ప్రమాదకరమైన పనులు చేసేవారికి తగు రక్షణ చర్యలు ఏర్పడుతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడం, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కలిగించడం, కుటుంబ సభ్యులకు విద్యా రాయితీ అనేది కలిగించడం, దురలవాట్లకు గురైన వారికి వైద్యుల సహాయంతో ఆ అలవాట్లు పోయేలా డీకండిషనింగ్ చేయించుట, పనికి తగ్గ వేతనంతో పాటు తగినంత మంది సిబ్బంది నియమించడం, కార్మికులకు పౌష్టికాహార సరఫరా పాటు వేళకు ఆహారం తీసుకునేలా విశ్రాంతి కలిగించడం, కుటుంబ సభ్యుల్లో సమస్యలుంటే వారికి తగిన మార్గదర్శకత్వం కలిగి

0: కలిగించడం, స్వీయ చైతన్య కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు కలిగించడం ద్వారా కార్మికులను మానసిక ఒత్తిడి నుంచి రక్షించి వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ ఓన్ హ్యాపీనెస్ అన్నారు కనుక కార్మికులు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి వేళకి తినడం, అనవసర ఒత్తిడులకు పోకపోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి చక్కగా పనిచేసినట్టయితే వారి మానసిక ఆరోగ్యాన్ని వారే కాపాడుకోగలుగుతారు.
1: మీరింతవరకు కార్మికులు మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి శ్రీ పి వినయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకము నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
2: తల్లిదండ్రులారా, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితిరి, కాని ఐదుళ్ళిచ్చిన దాలును ఐదుళ్ళిచ్చిన దాలును లేదేని అనిసేత నిజములెండను దాయా

0: పాండవులను మేమును మొదటి నుండి పరస్పరము కలహించుకున్నట్టి వారమైతిమి.
1: అట్టి అడ నేడు ఏ గతి కలయునయ్యా అన్యోన్య మైత్రి?
0: వారు బలవంతులై మమ్మును చెనకుదురని కలలోనైనను తలంపకుడు. అంతటి శక్తి గలవారా లేని

పాండు నృపాలుడు తమ్ముడు వివరింపు.

తండ్రి, మీరు ధర్మశాస్త్రమని ఎత్తుచున్నారు. ధర్మశాస్త్రము ప్రకారము రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనిదే కాని కనిష్ట కుటుంబములోనిది కాదు. మొట్టమొదట మా తండ్రి గారి అవివేకము వలన వారికెట్లో అర్ధరాజ్యం వచ్చినది. కావున వారిప్పుడు మాపైకి దాడి వెడలుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పన ధర్మమే జయించు నేనే. నాకే జయమబ్బుగాక. అయినను నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస ఏలా. క్షత్రియోచితంబుగ రణంబున జయం వండే పరాజయం వండే కాని నా నిశ్చయమును వినుము.

0: తండ్రి కుడిచి కూర్చుండక ఏల ఇట్లు అమంగళ వాక్యములాడెదరు, ఏమనుచుంటివి?
1: తండ్రి, అది అంతయు మీ అవివేకమే.

గురుని శాపవచనంబు నిజముగా జరుగునేని. మీరు ఎంతసేపు చెప్పిననో అప్పిచ్చి సంజయ్ని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులగుదురని చెప్పుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేని. నాకే జయమబ్బుగాక. ఏమి కామక్రోధాదులకు వసులై గీరుమానులు ఎప్పుడునో వర్తింపరు. అట్లు వర్తించిరేని వారికి దైవత్వమే నిలవదు. కావున వారును మనుజులు, మేమును మనుజులము. ఏమి పాండవుల బలపరాక్రమము నీ కడుపులో చేయిబెట్టి కలంచుతున్నవా? ఆహా, నీ కుమారులు మాత్రము సామాన్యులనుకుంటివా? ఏమి నీ కుమారు

దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనాదు లొకండొకండు జగంపులెళ్ళ జయింపదోలదురు. అందరూ ఒక్క ముఖమై త్రోచి నడిచిన సవ్యసాచినే కాదు పాండవులనందరినీ ముక్కడిగించట మాకొక లెక్కలోనిది కాదు. ఇంకను మా పక్షమున ఉన్న బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవ, శల్య, సింధురాజ, గాంధారరాజ ప్రభృతులు పాండవుల కంటే శక్తి సమగ్రులు. తండ్రి, భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటిని, దాని నాలించి స్వస్థత గైకొనుడు అని చెగట. పాండవులనందరినీ త్రిపదాత్మజాతుతో వన్నద

తండ్రి, నా అబ్బాయి ప్రాణంబగు కర్ణుని అనుట ఒకటిను నన్ను అనుట ఒకటిన. ఇంకొక్కసారి కర్ణ సోలాయ మానంబలకు దుర్భాషల.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ రాయబారం నాటకము నుండి దుర్యోధనుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీ శంకర్. హార్మోనియం శ్రీ వి కామ. కార్మికుల కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం.

0: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో కార్మిక గీతం విన్నారు.
1: కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2. సమయం 1:10. సినీ గీతాలు. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట వినాయకుడు చిత్రంలో ఉంది. గానం రఘు, హేమచంద్ర, శ్రీదేవి, సాహితి, సాహిత్యం అవినాష్, సంగీతం సంప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో. వినబోతున్న తర్వాతి పాట నేను శైలజ చిత్రంలో ఉంది. గానం పృథ్వీచంద్ర, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20. ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాలను ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్

0: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకితభావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట 1225 మందికి పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని
0: ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ, ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

0: ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
1: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేత నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాడు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:30. వనితావాణి స్త్రీల కార్యక్రమం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

వనితవాణిలో ముందుగా వినండి విఘ్న వినాయక భజే శ్రీమతి కేవీ రంగనాయకి గారి ప్రసంగం వింటారు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ముందుగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
1: కార్యక్రమంలో తర్వాత క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర ఆలపించిన పాట వినబోతున్నారు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి.

0: है बदल, जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో చివరగా గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి ఇంకా కౌసల్య ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం వింటున్నారు.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: మీరింతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 3:30 కావస్తోంది. టీన్ టైం కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటికి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వినేస్తారు. ముందుగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా గణపతి ఆరతి పాటతో మొదలెట్టదాం.

0: మీరు విన్న పాట వాస్తవ్, చిత్రం కోసం రవీంద్ర సాతే, పాడిన పాట సంగీతం జతిన్ లలిత్, గీత రచన సమీర్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

మీరు విన్న పాట డాన్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానం చేశారు. మరి తరువాత వినబోయే పాట అగ్నిపత్, ఈ చిత్రం నుండి అజయ్ గోగవాలే గానం చేసిన పాట వినబోతున్నారు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఈనాటి మన టీన్ టైం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఆదిపురుష్. ఈ చిత్రం కోసం సాక్షి ఇంకా పరంపర ఆలపించిన పాట వినబోతున్నారు.
2: तुम राजकुमारी हो जानकी, तुम्हारी जगह महलों में.
3: मेरा महल तो वही है जहां मेरे राघव हैं. आपकी परछाई आपका साथ छोड़ सकती है,

0: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. మరి సమయం 4 గంటలు, యువలయ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఈనాటి యువలయాలో ముందుగా వినపోతున్న పాట చెట్టు కింద ప్లీడర్. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర ఆలపించిన వెన్నెల కంటి గీతం.

కార్యక్రమంలో తర్వాత ఏవండోయ్ శ్రీవారు, ఈ చిత్రం నుండి టిప్పు ఇంకా గంగా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం శ్రీకాంత్ దేవా.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: కార్యక్రమంలో తర్వాత గణేష్ చిత్రం కోసం రంజిత్ ఆలపించిన రామజోగ శాస్త్రి గీతాన్ని ఇప్పుడు వినపోతున్నారు.

ఈనాటి యువలాయ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దేవదాస్ చిత్రం కోసం అనురాకులకర్ణి ఇంకా శ్రీకృష్ణ ఆలపించిన రామజోగేశ్వర గీతం, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నాజ్నీన్. వినండి 9వ తరగతికి హిందీ పాఠం జాగో గ్రాహక్ జాగో.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: ఆశీర్వాద్ నాజ్నీన్, ఆవో బైఠో.
3: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
4: నాజ్నీన్, ఆజకల్ బాజార్ మే అనేక ప్రకార్ కే వస్తువే బేచ్ రహే హై. జిన్ వస్తువో కి హమే జరూరత్ హై ఉన్హే బాజార్ సే ఖరీదతే హై, హై నా?
3: జీ హాన్ అధ్యాపక్ జీ.
4: తో ఫిర్ ఉన్ వస్తువో కో ఖరీదతే సమయ కిన్ బాతోం కా ధ్యాన్ రఖనా చాహియే?
3: అధ్యాపక్ జీ, వో చీజే అచ్చీ హై యా ఖరాబ్ హై, ఉమ్దా హై యా ఘటియా హై, దేఖ్ లేనా చాహియే.
4: బహుత్ ఠీక్, బహుత్ అచ్చా బోలా తుమ్నే. ఏది పాఠం చదువు?
3: సాహితీ. దాదాజీ దాదాజీ, ఆజ్ అఖబార్ కే సాత్ యహ పీలా కాగజ్ క్యో ఆయా హై? దాదాజీ, యహ తో ఉపభోక్తాఓ కే లియే సందేశ్ హై. ఆజ్ 15 మార్చ్ హై, ఉపభోక్తా దివస్ హై. జిలా ప్రశాసన్ నే యే పర్చే ఛపవాకర్ బాంటీ హై. ఇన్సే ఉపభోక్తాఓ కో సచేత్ కియా గయా హై కి వే సామాన్ ఖరీదతే సమయ సావధానీ రఖే.
4: బాగా చదువుతున్నావు అమ్మా. చూడు, సాహితీ వాళ్ళ తాతగారిని అడుగుతుంది. తాతగారు తాతగారు, ఈరోజు వార్తాపత్రికతో పాటు ఈ పసుపు రంగు కాగితం ఎందుకు వచ్చిందని. తాతగారు ఏమంటున్నారంటే, ఇవాళ మార్చి 15 వినియోగదారుల దినోత్సవం. జిల్లా పరిపాలనా విభాగం వారు ఈ కరపత్రాలను ముద్రించి పంచిపెట్టింది. వీటి వలన సామానులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, వినియోగదారులను చైతన్యవంతులను చేస్తుంది. ఆ తర్వాత చదువు.
3: సాహితీ. దాదాజీ ఏ ఉపభోక్త కౌన్ హే? దాదాజీ, అరే వాహ్, తుమ్నే బహుత్ అచ్చా ప్రశ్న కియా హే. బైఠో, మై సమ్జాతా హూ. కిసీ వస్తు యా సేవాఓ కా ఉపయోగ్ కర్నే వాలా ఉపభోక్త కహలాతా హే. జైసే విద్యుత్ విభాగ్ సే బిజ్లీ, జల్ విభాగ్ సే జల్ వా దూర్ సంచార్ సే టెలిఫోన్ కీ సువిధాయే ప్రాప్త్ కర్తే హే. ఇన్ సువిధాఓ కే లియే హమ్ బిల్ కీ రాశి జమా కరాతే హే. ఇస్లియే హమ్ ఇన్ విభాగోం కే ఉపభోక్తా కహలాతే హే. బాజార్ సే సామాన్ లాతే హే, ఉస్కా ఉపభోగ్ కర్తే హే, తో హమ్ ఉస్ సామాన్ కే ఉపభోక్తా హుయే.
4: బాగా చదువుతున్నా నాజ్నీన్. ఇంకా సాహితీ ఈ వినియోగదారులు ఎవరు అని అడిగితే, ఆహా, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు, కూర్చో, నీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. ఏదేని వస్తు సేవలను వినియోగించుకునేవాడు వినియోగదారుడు అని పిలువబడతాడు. ఎలా అంటే, విద్యుత్ విభాగం నుండి కరెంటు, జల విభాగం నుండి నీరు, దూరసంచారముల నుండి టెలిఫోన్ సౌకర్యాలు పొందుతారు. ఈ సౌకర్యాలకు మనం బిల్లులకు సరిపడు ధనం జమ చేస్తాము. అందువలన మనం ఈ

భాగాల వినియోగదారులమని పిలువబడతాం. బజార్ నుండి సామాను తెస్తాము, దానిని ఉపయోగించుకున్నట్లయితే మనం ఆ సామాను యొక్క వినియోగదారులమయ్యాము.

0: కయీ బార్ ఘటియా సామాన్ దే దేతే హై. సాహితి అంటుంది, ఇప్పుడు బాగా అర్థమైంది. అయితే జిల్లా పరిపాలనా విభాగం మనల్ని ఎందుకు జాగ్రత్త పరుస్తుంది? అప్పుడు తాతయ్య ఏం చెబుతున్నాడో చూడు. ఎందుకంటే సామాన్లు అమ్మేవారు చాలాసార్లు పనికిరాని నాసి రకం సామాను ఇస్తారు. అప్పుడు గౌతమ్ ఏమంటున్నాడో చదువు.
1: గౌతమ్, తభీ మా కహతి హై సామాన్ దేఖకర్ లాయా కరో, జో మంగ్వాయే వహీ లాయా కరో, కయీ బార్ నకిలీ సామాన్ భీ ఆ జాతా హై.
0: అప్పుడు అమ్మ అంటుంది, సామాన్లు చూసి తీసుకొని రావాలి, ఏవైతే తెమ్మంటానో అవే తేవాలి, చాలాసార్లు కల్తీ సామాన్లు వస్తుంటాయి అని. అప్పుడు తాతగారు ఏం చెప్తున్నారో చూడు. హా బేటా, కుచ్ లోగ్ అధిక ధన్ కమానే కే లాలచ్ మే సామాన్ మే మిలావట్ కర్తే హై, నకలీ సామాన్ బనాకర్ బేచ్తే హై, కుచ్ దుకాందార్ వస్తు పర్ ఛపి కీమత్ సే జ్యాదా మూల్య లే లేతే హై, కమ్ తోల్తే హై, యే అచ్చీ బాతే నహీ హై, ఇస్సే ఉపభోక్తాఓం కో హానీ హోతీ హై.
1: అచ్చా అధ్యాపక్ జీ, తబ్ గౌతమ్ పూచ్తా హై ఐసా కర్నే వాలో కే సాత్ క్యా కర్నా చాహియే.
0: దాదాజీ కహతే హై, జిల్లా ప్రశాసన్ నే జో యహ పరిచయ బాటే హై ఉన్మే లిఖా హై కి యది కిసీ వ్యాపారీ నే కమ్ తోలా హై, సామాన్ కి కీమత్ అధిక్ లే లీ హై, యా నకలీ సామాన్ దియా హై, తో హమే ఉపభోక్తా మంచ్ మే శికాయత్ కర్నీ చాహియే. దీని తరువాత సాహితి ఏం అడిగిందో చదువుమా.
1: దాదాజీ, శికాయత్ కర్నే సే క్యా హోతా హై.
0: హా దాదాజీ ఏమంటున్నాడో చూడు. హోతా క్యో నహీ హై, సర్కార్ విక్రేతా సే ఉపభోక్తాకో హుయీ హాని పూరి కర్వాతీ హై, ఇస్మే సామాన్ బదలా భీ జా సక్తా హై, తథా రాశిమయ బ్యాజ్ లౌటాయి జా సక్తీ హై. అంటే ఫిర్యాదు చేయడం వలన ఏమవుతుందంటే, ప్రభుత్వం అమ్మకందారు నుండి వినియోగదారునికి జరిగిన నష్టాన్ని పూర్తి చేయిస్తుంది. దీనిలో సామాను మార్చడం కూడా జరగవచ్చు, ధర సొమ్ముకు వడ్డీ తిరిగి ఇప్పించబడటం జరుగుతుంది. అర్థమవుతుందా నాజనీన్?
1: బాగా అర్థమవుతుంది గురుగారు.
0: దీని తరువాత గౌతమ్ ఏమడిగాడో చదువు.
1: శికాయత్ దర్జ్ కరానే కే లియే క్యా కర్నా హోతా హై.
0: చూడు, ఫిర్యాదు నమోదు చేయించుటకు ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు దాదాజీ ఏం చెప్తున్నాడో చదువు.
1: కర్నా క్యా హై, పెహలే సంబంధిత్ విభాగ్ జైసే గ్రామ పంచాయత్ నగర పాలిక మాప్తోల్ విభాగ్ స్వాస్థ్య విభాగ్ థానా యా పులిస్ చౌకీ మే శికాయత్ కర్నీ చాహియే, ఉస్కే బాద్ ఉపభోక్తా స్వయం యా కోయీ అన్య వ్యక్తి ఉపస్థిత్ హోకర్ శికాయత్ లిఖ్వాయే యా డాక్ సే శికాయత్ పత్ర భేజ్ దే. హా, ఏక్ బాత్ కా ధ్యాన్ రఖే, ఉస్ శికాయత్ కే సాత్ ఉస్ వస్తు కా బిల్ అథవా ప్రమాణ్ లగానా జరూరీ హై.
0: బహుత్ ఠీక్, అచ్చా పడతీ హో. సునో, దాదాజీ ఏమంటున్నారంటే, మొదట సంబంధిత విభాగము గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థ తూనికల కొలతల విభాగము ఆరోగ్య విభాగము పోలీస్ స్టేషన్ లేదా పోలీసు విభాగము వంటి వాటిలో ఫిర్యాదు చేయాలి. దాని తరువాత వినియోగదారుడు స్వయంగా లేదా ఎవరైనా వ్యక్తి హాజరై ఫిర్యాదు రాయించాలి లేదా పోస్ట్ ద్వారా ఫిర్యాదు పత్రం పంపించాలి. ఫిర్యాదుతో పాటు బిల్లు కానీ నిరూపణ చేయడం తప్పనిసరి. దీని తరువాత సాహితీ ఏం అడిగిందో చదువమ్మా.
1: క్యో దాదాజీ, బినా ప్రమాణ్ కే శికాయత్ దర్జ్ నహీ హోగీ.
0: అప్పుడు దాదాజీ ఏం చెప్తున్నాడో చూడు. హా బేటి, తుమ్నే సహీ కహా, జాగరూక్ ఉపభోక్తా వహ హై జో సామాన్ ఖరీదితే యా సేవా ప్రాప్త్ కర్తే సమయ రసీద్ యా బిల్ లే, వస్తువోం కే పైకెట్ పర్ లిఖే వివరణ్ ధ్యాన్ సే పఢే, హమే యహ భీ ధ్యాన్ రఖనా చాహియే కి ISI యా ఎగ్మార్క్ అంకిత్ వస్తువోం కా చునావ్ కరే, ఏ మార్క్ సర్కార్ ద్వారా ప్రామాణిత్ హోతే హై, ఏ చిహ్న సర్కార్ ద్వారా

0: जांची परखी वस्तुओं पर ही लगाते हैं। फिर साहिती ने क्या कहा, आपने बहुत अच्छी जानकारी दी दादाजी। అప్పుడు మరలా దాదాజీ ఏమంటున్నారో చూడు, తుమ్ యభి జాన్లోకి సురక్ష సూచన వస్తు కా చునావ్ సువిధ నా మిల్నే పర్ సున్వాయి క్షతిపూర్తి తథా అధికారం కే లియే జాగరూక్ శిక్షక్ హోనా హర్ ఉపభోక్త కా కర్తవ్య ఏవం అధికార హై. అంటే సురక్ష సూచన వస్తువు ఎన్నిక సౌకర్యం లభించినప్పుడు ఫిర్యాదు చేయుట, నష్టమును పూర్తి చేయుట వంటి అధికారాలకై చైతన్యవంతులగుట ప్రతి వినియోగదారుని కర్తవ్యం, అధికారం అని నీవు కూడా తెలుసుకో. అప్పుడు గౌతమ్ ఏమన్నాడో చదువు నాజ్నీన్.
1: హా దాదాజీ, ఇస్ పీలే కాగజ్ పర్ భీ తో ఉపభోక్తా కే అధికార్ ఛిపే హై.
0: హా తబ్ దాదాజీ క్యా కహే, అచ్చి వస్తు ఉచిత్ దామ్ ఉపభోక్తా సంరక్షణ కా పైగాం, మంచి వస్తువు సరి అయిన ధర వినియోగదారిని సంరక్షణ సందేశం. అర్థమైందా నాజనీన్?
1: బాగా అర్థమైంది గురువు గారు.
0: అబ్ మై తుమ్కో కుచ్ ప్రశ్న పూచుంగా ఉన్కే ఉత్తర్ దో.
1: పూచియే మై తయార్ హూం.
0: కిసీ వస్తు యా సేవాఓం కా ఉపభోగ్ కర్నే వాలోం కో క్యా కహతే హై?
1: కిసీ వస్తు యా సేవాఓం కా ఉపభోగ్ కర్నే వాలో కో ఉపభోక్తా కహతే హై అధ్యాపక్ జీ.
0: గ్రాహకోం కో జాగరూక్ కర్నే కే లియే క్యా దియా జాతా హై?
1: గ్రాహకోం కో జాగరూక్ కర్నే కే లియే విజ్ఞాపన్ దియా జాతా హై అధ్యాపక్ జీ.
0: బహుత్ ఠీక్, అచ్చా బోల్ రహీ హో. అబ్ మై కుచ్ కఠిన్ శబ్ద కే అర్థ బతాతా హూ, లిఖ్ లో.
1: జీ అధ్యాపక్ జీ, బోలియే.
0: ఘటియా పనికిరాని నాసి రకమైన.
1: ఘటియా పనికిరాని నాసి రకమైన.
0: గ్రాహక్ ఉపభోక్త వినియోగదారుడు.
1: గ్రాహక్ ఉపభోక్త వినియోగదారుడు.
0: పరచా కాగితము.
1: పరచా కాగితము.
0: బ్యాజ్ వడ్డీ.
1: బ్యాజ్ వడ్డీ.
0: దర్జ్ హోనా నమోదు అగుట.
1: దర్జ్ హోనా నమోదు అగుట.
0: అచ్చా మై తుమ్కో కుచ్ శబ్ద బతాతా హూ, ధ్యాన్ సే సునో. హింస అహింస, చేత్ సచేత్, రక్ష సురక్ష, ఉపస్థిత్ అనుపస్థిత్. హింస కే ఆగే క్యా జుడా హై? ఆ జుడనే సే క్యా హో గయా? అహింస. ఉస్ శబ్ద కా అర్థ బదల్ గయా. చేత్ కే ఆగే సా జుడనే సే సచేత్ హో గయా, శబ్ద కా పరివర్తన్ హో గయా. ఐసే శబ్ద కే ఆగే జుడనే సే ఉస్ శబ్ద కా అర్థ బదల్తా హై యా శబ్ద మే పరివర్తన్ లాతా హై, ఆగే జుడనే వాలే శబ్ద కో ఉపసర్గ కహతే హై. సమ్జే హో?
1: జీ అధ్యాపక్ జీ.
0: ఠీక్ హై. సురక్ష మే ఉపసర్గ క్యా హై బోలో.
1: సు.
0: అనుపస్థిత్ మే ఉపసర్గ క్యా హై?
1: అను.
0: బహుత్ ఖూబ్, అచ్చా సమజ్ గయే హో. ఇస్ తరహ మూల్ శబ్ద కే అంత మే కోయి శబ్దాంశ యా వర్ణ జుడకర్ పరివర్తన్ లాతా హై తో ఉసే ప్రత్యయ కహతే హై. జైసే ధని మే దేఖో, ధన్ ప్లస్ ఈ ఇస్మే ప్రత్యయ ఈ. సామాజిక్ సమాజ్ ప్లస్ ఇక్, ప్రత్యయ క్యా హై? ఇక్. మానవతా మానవ్ ప్లస్ తా, ఇస్మే ప్రత్యయ క్యా హై? తా. ప్రశంసనీయ ప్రశంసన్ ప్లస్ ఈ, ప్రశంసనీయ, ఇస్మే ప్రత్యయ క్యా హై? ఈ. సమ్జే నాజ్నీన్?
1: జీ అధ్యాపక్ జీ.
0: అచ్చా నాజ్నీన్, ఆజ్ కా పాఠ సమాప్త్ హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: ఆశీర్వాద్ బేటీ.
2: మీరింత వరకు జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నాజ్నీన్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సీతా కళ్యాణం నాటకం నుండి నారదుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ డి శ్రీనివాసాచార్యులు. హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు.

కనంగనయ్యనని అంతయు సంధ్యముందుచుండ అందందు చరించుమనుచు కలహాసను.

అయి అవసరం పున ఇందేదయే నీ తీయని కయ్యంపుండిన బాగుండును కదా. ఈ కళ్యాణి ఎవరు? ఓహో, తెలిసినది తెలిసినది, సీత. కొలి లంకయందు దయ్యంప అందు పెద్దలందరూ వినాశహేతు అని చెప్ప, రావణుండు మందహాసంబున సముద్రంబు దాటింప, మిథిలానగరంబునకు చేరి మిథిలేస్తున్నకు నాగని శాలియందు ఉద్భవించుటతే దీనికి సీతయ్యను నామకరణం వారించి. ఇప్పుడు దండకారణ్యమును విశ్వామిత్రుడొక యజ్ఞం ఆచరించవలైన సంకల్పించింది.

దీనిని విను వెంటనే రావణును కరిగించిన ఇష్టముష్టాన్న భోజనము నాకు లభించును కదా. వేగమే ఈ వార్త రావణును కరిగింపదే. ఆహా, గగనయానం వెంత సుఖదాయకంపుగా ఉన్నది. ఆ ఈ లంకాపుర వైభవంపు ఎంతో ఆనందదాయకముగా ఉన్నది.

మీరింతవరకు సీతాకళ్యాణం నాటకం నుండి నారదుడు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ డి శ్రీనివాసాచార్యులు. హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు.

0: ఆకాశవాణి ఎఫ్ఎంఆర్ 2.2.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
3: ఆఫీస్ జానే కి జల్ది మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
4: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
2: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
3: ఆకాశవాణి హే నా
5: బాతో హీ బాతో మే హర్ సుభా 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
3: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
2: शाम सुहानी हो,
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
3: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
2: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
3: सफर में
2: आपके साथ
3: आकाशवाणी.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట 100% లవ్. ఈ చిత్రం కోసం హరిణి ఆలపించిన రామజోగ శాస్త్రి గీతం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జై చిరంజీవి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన చంద్రబోస్ గీతం.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

శ్రోతలు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. మరి తరువాత వినబోయే పాట గీత గోవిందం. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినబోతున్నారు. సంగీతం గోపి సుందర్.

కార్యక్రమంలో తర్వాత హ్యాపీ వెడ్డింగ్ ఈ చిత్రం కోసం హేమచంద్ర ఇంకా శ్రావణ భార్గవి ఆలపించిన సిరివెన్నెల గీతం సంగీతం తమనియస్.

కార్యక్రమంలో తర్వాత కార్తికేయ చిత్రం నుండి నరేష్ అయ్యర్ ఆలపించిన కృష్ణ చైతన్య గీతం వింటారు. సంగీతం శేఖర్ చంద్ర.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. देश भर में आज

0: మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల CKYC ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట KYC అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: KYC
0: సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వ కారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడిపిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈరోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక

0: ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5000 భజన మందిరాలకు ఇప్పటికే 1788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20 తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21న దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన జునియా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు నీ తరపున
4: ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ.

0: న్యూజాన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ బుధవాసరే నవదిల్ల్యాం యశోభూమిస్థలి ఏషమ సెమికాన్ ఇండియా ఇత్యస్య పంచమ సంస్కరణం ఉద్ఘాటయిష్యతి. అస్మిన్ కార్యక్రమే షడ్శతాధికాః ప్రదర్శకాః 300 అంతారాష్ట్రీయ సమవాయాః 40 దేశేభ్యః ప్రతిభాగినః చ ప్రతిభాగం గృహణంతి. అస్యాం ప్రదర్శిన్యాం షడ్ రాష్ట్రాణాం 20 రాజ్యప్రశాసనానాం చ మండపాన్ సమేత్య స్టార్టప్ ఇత్యేతేషాం చ మండపాః అంతర్నిహితాః సంతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవోచత్ యత్ భారతస్య భాషావైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరె ఏకస్మిన్ దృశ్యాంకన్ సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. తేన ఉక్తం యత్ భారతం భాషిక వైవిధ్యయుతం సాంస్కృతిక సమృద్ధిపరం చ రాష్ట్రం విద్యతే. గృహమంత్రి అవోచత్ యత్ నైకాః భాషాః భారతస్య శక్తయః సంతి నతు దుర్బలత. తేన ప్రోక్తం యత్ హిందీ భాషాయాః ఉన్నతిః తదైవ వర్తతే యదా సా అన్యాసాం భారతీయ భాషాణాం సమ్మానం ప్రచార ప్రసారం సంరక్షణం చ కుర్యాత్.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: అవధేయం యత్ అద్య హిందీదివసః ఆదేశం అయోజ్యతే. గతశతాబ్దస్య 49వ వర్షే సంవిధానసభయా దేవనాగర్యాం నిబద్ధా హిందీ భారతస్య రాజభాషారూపేణ స్వీకృతా. తదా ఆరభ్య ప్రతివర్షం సితంబరమాసస్య 14 దివసే హిందీదివసస్య ఆయోజనం విధీయతే. సర్వకారేణ ఉక్తం యత్ 20th-2000 ఆరభ్య నవసు రాజ్యేషు 47.1% అంగారఖండానాం సఘోష విక్రయః కృతః. కృష్ణ అంగార మంత్రాలయేన ఉక్తం యత్ అనేన ప్రతివర్షం అనుమానతః 47,000,000,000 రూప్యకాణాం ఆయః అథ 14.9 లక్షం వృత్తయః జనయిష్యంతే. మంత్రాలయేన ఉక్తం యత్ गते वित्तीय वर्षे आवंटित वाणिज्यिक खनिभ्यः प्राप्तः सकलायः प्रायः 390 कोटि रूप्यकाणि आसीत्. भारतेन ह्यः ओमानतटे MTEL गया इति वाणिज्यिक पोते जातस्य आक्रमणस्य निन्दा कृता. एकस्यां विज्ञप्तौ ओमान देशे स्थितेन भारतीय दूतावासेन उक्तं यत् अद्यावधि 13 भारतीय दलसदस्याः सुरक्षिताः उद्धृताः. यद्यपि एकस्य विलुप्तस्य भारतीय नागरिकस्य अन्वेषणं उद्धारकार्यं च निरन्तरं विधीयते. दूतावासेन उक्तं यत् स्थितिः सूक्ष्मतया निरीक्ष्यते. अन्वेषण उद्धारकार्ये च ओमान अधिकारिभिः सह समन्वयेन विधीयते. भारतीय दूतावासेन भारतीय नागरिकान् उद्धर्तुं लब्धस्य सहयोगस्य कृते ओमान प्राधिकारिभ्यः धन्यवादः अभिज्ञापितः. जर्मनी देशस्य अलेक्जेंडर ज्वेरेवः यूएस मुक्त टेनिस क्रीडायाः पुरुष एकलवर्गस्य स्पर्धां विजितवान्. सः गतरात्रौ न्यूयॉर्क नगरे अमेरिकायाः बेन सेल्टन इत्येनं 6-3, 7-6, 7-2 इति अंकैः पराजितवान्. विजयोऽयं 26th-2000 वर्षे अलेक्जेंडर ज्वेरस्य द्वितीयः प्रमुखः विजयः वर्तते. अन्ते एकवारं मुख्यवार्ताः पुनः. वृक्षदेशानां नेतारः सामाजिक आर्थिक विकासस्य राष्ट्रिय सुरक्षायाः सर्वेषां राष्ट्राणां कल्याणस्य च कृते ऊर्जा सुरक्षा महत्वपूर्णा आधारशिला इति प्रतिपादितवन्तः. प्रोक्तं च यत् प्रौद्योगिक्याः महत्वपूर्ण खनिनां शस्त्रीकरणं च प्रगतौ बाधकं भवितुम् अर्हति. अपि च जर्मनी देशस्य अलेक्जेंडर ज्वेरेवः यूएस मुक्त टेनिस क्रीडायाः पुरुष एकलवर्गस्य स्पर्धां विजितवान् इति वार्ताः.
2: ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పల్లె సేమలు కార్యక్రమంలో కాకర ఔషధ గుణాలు ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు.
1: జి క్రాంతిరేఖ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే ఏ విభాగాన్ని చూస్తున్నారు మేడం?
2: కూరగాయల విభాగంలో పనిచేస్తున్నానండి.
1: సరేనండి. కూరగాయలు అనేసరికి మనకి ఈ మధ్య ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన అనేది పెరగటం వల్ల వాళ్ళు తీసుకునే ఆహారంలో కూరగాయలతో పాటుగా కొన్ని రకాల తీగజాతి కూరగాయలను కూడా వాళ్ళ ఆహారంలో చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా వీటిని ఉపయోగించడం ద్వారా కొన్ని రకాల అనారోగ్యాలకి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదండి. కూరగాయల్లో కూడా ముఖ్యంగా కాకర అనేది ఒక ముఖ్యమైన తీగజాతి కూరగాయ కదండి.
2: అవునండి.
1: కాకర వల్ల ఎటువంటి ఇతర ఉపయోగాలు ఉన్నాయంటారు?
2: ముఖ్యంగా మనం చూసుకుంటేనండి, పందిరిజాతి కూరగాయలులో ఒకటిగా కాకరకు చాలా విశిష్ట స్థానం ఉందండి. కాకర మనకు ముఖ్యంగా ఆసియా, తూర్పు ఆఫ్రికా మరియు సౌత్ అమెరికాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. మన దేశంలో అయితే ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారండి. సో కాకరలో మంచి పోషక విలువలు మరియు పీచు పదార్థాలు కలిగిన మనం కూరగాయగా చెప్పుకోవచ్చండి. పూర్వకాలంలో కాకరను ఆయుర్వేదిక ఔషధంలో మరియు మధుమేహము అలాగే ఇతర చాలా రోగాలు అంటే క్యాన్సర్కు లేకపోతే శరీరాన్ని శక్తినివ్వటానికి కానీ, మధుమేహం తగ్గించడానికి కానీ, బరువును తగ్గించడానికి కానీ, చర్మ రోగాల్లో కానీ, మొలలు తగ్గించడానికి కానీ, ఏమైనా గాయాలు తొందరగా నయం అవ్వాలన్నా కానీ, గుండెకు సంబంధించిన రోగాల్లో చాలా ఎక్కువగా నివారణగా ఉపయోగించేవారండి. ఇంకా రక్తపోటు, హెచ్చుతగ్గులను తగ్గించడంలో కూడా ఈ రోగాలన్నింటిలో నివారణిగా దీని పాత్ర శాస్త్రీయంగా నిరూపితమైనదండి.
1: ఇందాక మీరు కాకరను ఉపయోగించడం ద్వారా మధుమేహాన్ని కూడా నివారించవచ్చు అని చెప్పేసి అన్నారు కదండి, అది ఏ విధంగా జరుగుతుంది అంటారు?
2: మనకి మధుమేహం టైప్2 డయాబెటీస్ అని అంటామండి. ఎక్కువగా మన ఇప్పుడు అందరిలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మనకి టైప్2 డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే రక్తంలో మనకి గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ టైప్2 డయాబెటీస్ అనేది వస్తుంది. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మధుమేహం చాలా ఎక్కువగా ఉందండి. మనం ఈ మధుమేహాన్ని అంత సులువుగా మెడిసిన్స్ ద్వారా మనము తగ్గించలేమండి. దీని నియంత్రణలో ఉంచడానికి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. మన కాకరకు వస్తే, కాకరకు సంబంధించి ఇప్పుడు కాకరకాయ రసం మనం మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుందండి. కాకరకాయల్లో ఉండే చెరాటిన్ అనే పదార్థం రక్తంలో ఉండే గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుందండి. అధ్యయనాల ప్రకారం రక్తంలోని చక్కెరలను, గ్లూకోజ్ ను జీవక్రియలో అధికంగా పాల్గొనేలా చేసి గ్లైకోజిన్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తుంది. సో ఈ ఎంజైము శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తుందండి. ఇలా మధుమేహం అదుపులో ఉండటం జరుగుతుంది. ఇలా మనకి గ్లైకోజిన్ గా మార్చబడిన ఎంజైము కాలేయంలో నిలవ ఉండి మనకి చాలా అంటే శక్తిని విడతల వారీగా విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది.
1: మరి గుండెకు సంబంధించి అండి, అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేవి ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు కదండి, మరి కాకర ఉపయోగించడం ద్వారా వాళ్ళ ఆహారంలో ఈ గుండెకు సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
2: డయాబెటీస్ తర్వాత ఈ గుండె జబ్బులు అనేది, ముఖ్యంగా గుండె పోటు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ గుండెపోటుకు ప్రధాన కారణం ఏమిటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అండి, కొవ్వు ఎక్కువగా ఉండటం. ఈ కాకర ఇది ఏం చేస్తుందంటే ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. దీని వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని తక్కువగా ఉంచడం వల్ల కూడా మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
1: అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా ఈ కాకర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పేసి అన్నారు కదండి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
2: మనకి గుండె జబ్బులు తర్వాత ఒబేసిటీ, బరువు ఎక్కువగా ఉండటం అనేది, ఎందుకంటే మనం తినే ఆహారం వలన, ఆహార అలవాట్ల వలన ఇప్పుడు ఈ బరువు పెరగటం అనేది చాలా ఎక్కువ అవుతుందండి. సో ఈ

కాకర పాత్ర బరువు తగ్గించడంలో ఎలా ఉంటుందంటే, కాలేయం నుండి అధికంగా పైత్యరసాలను ఉత్పత్తి చేసే యాక్సీఆక్సిడెంట్లు కాకరలో ఉన్నాయండి. ఇవి జీవక్రియను అభివృద్ధి చేస్తూ కొవ్వును కరిగిస్తాయండి. దాని ద్వారా మెటబాలిజం అంటామండి దాన్నే మనం. ఆ జీవక్రియ అని పెరుగుతూ ఉండటం వలన ఆ కొవ్వు అనేది

0: అంతేకాకుండా కొవ్వు కణాలను మనం ఎడిపోజ్ సెల్స్ ని కొవ్వు కణాలని అంటామండి. ఈ కొవ్వు కణాలు ఏర్పడకుండా, తర్వాత అవి ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందకుండా ఈ కాకర చాలా పాత్ర వహిస్తుందండి.
1: అయితే క్రాంతిరేఖ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా కూడా ఈ మధ్య అనేక రకాల క్యాన్సర్లు అనేవి మనం చూస్తూ ఉన్నాం కదండి, మరి ఈ క్యాన్సర్ను తగ్గించడంలో ఇంకా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచడంలో ఈ కాకర పాత్ర ఏమైనా ఉందంటారా?
0: అవునండి, ముఖ్యంగా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా మనకి సోకటానికి ముఖ్య కారణం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోవటం వల్లనే ఇలా మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తాయండి. ముఖ్యంగా కాకరని రోజు నీళ్ళలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకొని తాగితే చాలా వరకు ఇన్ఫెక్షన్ నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెంచుకోవచ్చండి. అంటే దానివల్ల మనకి అలర్జీలు కానీ ఇన్ఫెక్షన్లు కానీ తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు చాలా ఒక భయంకరమైన వ్యాధిగా అందరినీ భయపెడుతున్న ఒక వ్యాధి ఏంటంటే క్యాన్సర్ అండి. ఇది కాకర క్యాన్సర్ ని చాలా వరకు తగ్గిస్తుందండి. అది ఎలాగంటే ఈ కాకర వల్ల తీసుకోవటం వల్ల క్యాన్సర్ కణాలను వృద్ధి తగ్గించి తర్వాత ఏమైనా గడ్డలు ఏర్పడకుండా కాకర ప్రధాన పాత్ర వహిస్తుందండి. మనం రోజువారీ ఆహారంలో కాకరని ఎక్కువగా తీసుకోవటం వల్ల పెద్దపేగు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, తర్వాత వీర్యగ్రంథి క్యాన్సర్ అనే రకాల క్యాన్సర్లు రాకుండా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.
1: మరి శరీరంలో మరొక ముఖ్యమైన భాగం వచ్చేసి కాలేయం అని అంటూ ఉంటారు కదండి, కాలేయానికి కూడా ఈ మధ్య కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు. మరి ఈ కాలేయ ఆరోగ్యానికి కాకరని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటారా?
0: అవునండి, ఎందుకంటే మన కాకర తీసుకోవటం వలన రోజువారీ ఆహారంలో మన కాకరని తీసుకోవటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుందండి. అంతేకాకుండా విష పదార్థాన్ని బయటకు పంపించడం కూడా చేస్తుంది. అది ఎలాగంటే ఈ కాకర కాలేయ ఎంజైమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో ఎక్కువగా మనము కాలేయం పాడవుతుందని వింటూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వలన మన కాలేయంలో ఆల్కహాల్ అనేది ఎక్కువ పేరుకుపోతుందండి. దాంట్లో డిపాజిట్ అయిపోవటం వల్ల కాలేయం అనేది ఫెయిల్ అయిపోయి ఫంక్షన్ పాడైపోయి మరణానికి దారితీస్తుంటుందండి. కానీ ఈ కాకర కాలేయంలో పేరుకుపోయిన ఆల్కహాల్ డిపాజిట్ ని తగ్గిస్తుందండి. దానివల్ల లివర్ పాడైపోకుండా ఉండటం జరుగుతుంది. సో అందువల్ల మనకి కాలేయం ఒక ఆరోగ్యము మన కాకర కాపాడుతుందండి.
1: ఇక మరి శ్వాసకోశ రుగ్మతలు కూడా వస్తూ ఉంటాయి కదండి, వీటిని తగ్గించడంలో కాకర ఏదైనా పాత్ర పోషిస్తుందంటారా?
0: శ్వాసకోశ రుగ్మతలు అంటే ముఖ్యంగా మనకి ఆస్తమా, జలుబు, దగ్గు ఇవన్నీ సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అండి మన జీవన శైలిలో. వీటికి కాకరను ఇలాంటి ఆస్తమా, జలుబు, దగ్గు లాంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఇది అమృతమైన చికిత్సగా చెప్పుకోవచ్చండి. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు తరచుగా కాకరకాయ రసం తాగితే చాలా వరకు ఈ రోగాల నుంచి విముక్తి కలుగుతుందండి.
1: ఇక అదేవిధంగా కంటి సమస్యలు కానీ, చర్మ వ్యాధులు కానీ, ఈ జుట్టు సంరక్షణలో కానీ కాకర పాత్ర ఏమైనా ఉందంటారా?
0: మొదటిగా చూస్తే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కళ్ళజోళ్ళు వస్తున్నాయండి. దానికి ముఖ్య కారణం మనం తినే ఆహారంలో కానీ విటమిన్ ఏ లేకపోవటం, ఎక్కువగా డైట్ తీసుకోకపోవటం, మన ఆహారపు అలవాట్ల వలన కూడా కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయండి. ఈ కాకరలో ఏంటంటే బీటా కెరోటిన్ ఉంటుందండి. ఈ బీటా కెరోటిన్ అనేది ఏంటంటే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. సో విటమిన్ ఏ ఉండటం వల్ల మన కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి. తర్వాత మనకి చర్మ వ్యాధులు కిందకి వస్తే పర్టికులర్గా మనకి అలర్జీ కానీ, సోరియాసిస్ కానీ, దురద కానీ, ఇంకేమైనా చర్మ వ్యాధులు కానీ నయం చేయడంలో కాకర చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. తర్వాత చర్మ రక్షణకు కూడా ఇవి ఉపయోగపడుతుందండి. ఇది వృద్ధాప్య ఛాయలను, చర్మములో ఉండే మచ్చలను తగ్గించడంలోను చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. తర్వాత కాకర రసం తీసుకోవటం వల్ల జుట్టుకి మెరుపు వచ్చి చుండ్రుని తగ్గించడంలోను, అంతేకాకుండా జుట్టు రాలటంలో కూడా ఇది సహాయపడుతుంది.
1: మరి అయితే క్రాంతిరేఖ గారు, ఏదైనా కూడా మన ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల అనర్థాలు కూడా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి కాకరని ఈ విధంగా తీసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా?
0: అవునండి, తప్పకుండా పాటించాలి. అవేమిటంటే కాకరను ప్రొద్దున్నే ఖాళీ కడుపుతో మాత్రం తీసుకోకూడదండి. తర్వాత కొంతమంది అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు, లేకపోతే ఎందుకంటే గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండి ఇంకా కాకర తీసుకోవటం వల్ల ఇంకా తగ్గిస్తుంది కాబట్టి అది చాలా ప్రమాదకరం. అందుకనే గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఇది తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా గర్భవతి స్త్రీ

0: స్త్రీలు కానీ, పాలిచ్చే స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, నోటి ద్వారా ఔషధ చికిత్స పొందుతున్న మధుమేహ రోగులు కానీ ఈ కాకరను కొంచెం తక్కువగా తీసుకోవాలండి.
1: మరి ఇన్ని ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న కాకరను మనం పండించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: కాకర ఇది మనం అన్ని కాలాల్లోనే పండుతుందండి. సాధారణంగా మన రైతులు దేశీవాళి రకాలు, హైబ్రిడ్ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారండి. వాటిలో కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్, తర్వాత హైబ్రిడ్ రకాలైన MBTH 101, 102 మరియు శ్వేత అనే రకాలను ఎక్కువగా పండిస్తున్నారండి. ఈ కాకర ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య వరకు ఉంటే బాగానే పండుతుందండి. అంతేకాకుండా ఈ కాకర మరీ తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా, మరీ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా కాకర ఎక్కువ దిగుబడి రాకపోవచ్చు. ఎందుకంటే మరీ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే సాధారణంగా కాకరలో మగపూలు ఆడపూలు సపరేట్ గా ఉంటాయండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మగపూల శాతం పెరిగి ఆడపూల శాతం తగ్గుతుందండి. అందువల్ల మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనకి కాకరని ఎలాంటి నేలలో అయినా పండించుకోవచ్చండి. కాకపోతే మంచి సారవంతమైన ఎర్రగరపు నేలలు అయితే మనకి మురుగుపోయి కొంచెం వదదన సూచిక 7 వరకు ఉండే వాటైతే మంచి మనకి దిగుబడి వస్తుంది.
1: మరి ఇది పంట కాలం ఎంతకాలం ఉంటుందండి?
0: పంట కాలము మనము ఖరీఫ్ లో కానీ మనము సంవత్సరానికి 2 సార్లు మనం విత్తుకోవచ్చండి. ఖరీఫ్ పంటగా జూన్ జులై మాసంలో విత్తుకోవాలి. అదే వేసవి పంటగా అయితే డిసెంబర్ 2వ వారం నుండి విత్తుకోవచ్చు. డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 1వ వారం వరకు కూడా విత్తుకోవచ్చు. కాకపోతే ఖరీఫ్ పంట మనం ఆలస్యంగా విత్తినచో మనకి పూత పింద సమయంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల పాదులు ఎక్కువగా ఎదగక దిగుబడులు చాలా వరకు తగ్గిపోతాయండి.
1: మరి విత్తనం మోతాదు తీసుకుంటే ఎంత విత్తనం అవసరం అవుతుందంటారు?
0: మనకి సుమారుగా 1 కిలో విత్తనము 1 ఎకరానికి సరిపోతుందండి. కాకపోతే మనం ఈ కిలో విత్తనాన్ని మనము విత్తన శుద్ధి కంపల్సరీగా చేసుకోవాలండి. వాటిలో ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ 1 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి, ఆ తర్వాత మనకి ట్రైకోడర్మా విరిడే అనే 5 గ్రాములు కిలో విత్తనానికి వేసుకొని మనం తర్వాత కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని మనము 1.5 నుంచి 2 మీటర్ల దూరంలో పాదులు చేసుకుని విత్తనాలను వరుసల మధ్య 1.5 నుంచి 2 మీటర్ల మధ్య పాదులు చేసుకొని, తర్వాత మొక్కకి మొక్కకి మధ్య 0.75 మీటర్ల దూరం ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలి. అలా ఒక పాదులో మనము సుమారుగా 3 నుంచి 5 విత్తనాలు మనం విత్తుకోవచ్చండి. సో మనం ఇలా విత్తనాక అన్ని విత్తనాలు మనకి మొలక ఎత్తినచో తర్వాత మనం 2 నుంచి 3 వారాల తర్వాత పాదికి సుమారుగా 2 మొక్కలు మాత్రమే ఉంచి మిగిలినవి తీసివేయాలండి.
1: మరి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఈ ఎరువుల యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు కాకరకు వేసే ఎరువుల విషయంలో?
0: మనం మామూలుగా ఆఖరి దుక్కులో 10 టన్ల పశువుల ఎరువు ఎకరా పొలంలో వేసి కలే దున్నుతామండి. అలానే ఎకరాకు 8 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, తర్వాత 20 కిలోల పొటాషు ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవచ్చండి. తర్వాత మనము 8 కిలోల నత్రజనిని 30 రోజులకు ఒకసారి మరియు 50 రోజులకు ఒకసారి వేసుకుంటే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇక చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కాకరని ఆశించే ప్రధాన ఈ చీడపీడలు ఏమున్నాయండి, వాటిని ఎలా నివారించుకోవచ్చు అంటారు?
0: మనకి కాకరలో ఆశించే ముఖ్యమైన చీడపీడలు ఏమిటంటే పండు ఈగ, బూజు తెగులు, బూడిద తెగులు, వేరుకుళ్ళు తెగులు, వెర్రి తెగులు ఎక్కువగా ఆశిస్తాయండి. వీటన్నిటికీ సస్యరక్షణ చర్యలు ఏమి తీసుకోవాలంటే కాకరలో ఇవన్నీ రాకుండా చూసుకోవాలంటే ఎండాకాలంలో మనకి లోతుగా దుక్కి దున్నుకోవాలండి. తర్వాత ఎప్పుడు మనము పంట మార్పిడి చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కాకర ఇంకొక వేరే పంట వేసుకుంటూ ఉండాలి. తర్వాత కలుపు మొక్కలు లేకుండా మనం జాగ్రత్తలు చేసుకోవాలండి. మనం ముందుగా చెప్పుకున్నట్లు విత్తన శుద్ధి చేసేటప్పుడు 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విడి 2 గ్రాముల చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత అల్లిక రెక్కల పురుగులను మనం మొక్కకి 2 చొప్పుల విడుదల చేసుకోవచ్చు. తర్వాత బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ ని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా పెరుగుదల దశలో నుండి పూత వచ్చే వరకు మనం 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ముఖ్యమైన గమనిక మనము సస్యరక్షణలో చూడవలసింది ఏమిటంటే తీగజాతి పంటలపై గంధకము సంబంధిత పురుగు కానీ తెగులు మందులు కానీ వాడరాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మనము నులు పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ నులు పురుగుల బెడద ఎక్కువ ఉన్నప్పుడు మనము కార్బోసల్ఫాను 3 గ్రాములు 1 కిలో

0: విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చండి.
1: సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కాకర పంటను కనుక సాగు చేసినట్లయితే ఎకరానికి దిగుబడి ఎంత రావచ్చు అంటారు?
0: మనకి విత్తిన 60 నుంచి 65 రోజుల మనం కాయలను కోతకు వస్తాయండి. ఇలా 60 నుంచి 65 కోతకు వచ్చిన స్టార్ట్ అయిన కాడి నుంచి మనము 3 నుంచి 4 రోజులకు ఒకసారి కోసుకుంటూ ఉండొచ్చండి. ఇలా చేయటం వల్ల మనకి దిగుబడి 4 నుంచి 6 టన్నుల వరకు ఒక ఎకరానికి మనం పొందవచ్చండి.
1: కాబట్టి క్రాంతిరేఖ గారు, మనకి ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మన ఆహారంలో ఈ కాకరను కూడా భాగంగా చేసుకుని తరచుగా తీసుకుంటే కనుక, మనకి మీరు చెప్పారు కాకరను తీసుకోవటం వల్ల మధుమేహం అయితేనేమి, గుండెకి సంబంధించిన వ్యాధులు అయితేనేమి, ఈ కాలేయ ఆరోగ్య పరిరక్షణలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా కొన్ని రకాల కంటి సమస్యలు, చర్మ వ్యాధులకి ఏ విధంగా దూరంగా ఉండొచ్చు అనే జాగ్రత్తలతో పాటు, కాకరను మనం సాగు చేసేటప్పుడు ప్రధానంగా కొన్ని రకాల మేలైన యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే ఈ కాకరలో మంచి దిగుబడులు తీసుకోవడానికి వీలుంటుందని కూడా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు కాకర ఔషధ గుణాలు ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మేరే ప్యారే దేశవాసియో, ఆప్ లోగోనే బయో విలేజ్ తో జరూర్ సునా హోగా, లేకిన్ త్రిపురా కే కుచ్ గాంవ్ బయో విలేజ్ 2 కి సీడీ చడ్ గయే హై. బయో విలేజ్ 2 మే ఇస్ బాత్ పర్ జోర్ హోతా హై కి ప్రాకృతిక ఆపదాఓ సే హోనే వాలే నుక్సాన్ కో కైసే కమ్ సే కమ్ కియా జాయే. ఇస్మే విభిన్న ఉపాయో సే లోగో కే జీవన స్తర కో బెహతర్ బనానే పర్ పూరా ధ్యాన్ దియా జాతా హై. సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్, బీ కీపింగ్ ఆర్ బయో ఫర్టిలైజర్, ఇన్ సబ్ పర్ పూరా ఫోకస్ రహతా హై. కుల్ మిలాకర్ అగర్ దేఖే తో జలవాయు పరివర్తన్ కే ఖిలాఫ్ అభియాన్ కో బయో విలేజ్ 2 బహుత్ మజబూతీ దేనే వాలా హై. మే దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే పర్యావరణ సంరక్షణ కో లేకర్ బఢ్ రహే ఉత్సాహ కో దేకర్ బహుత్ హీ ఖుష్ హూ. మేరా ఆగ్రహ హై కి ఆప్ భీ ఉసే అప్నానే కా ప్రయాస్ కీజియే.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: జీవ సంబంధ శిలీంధ్ర నాశనలు, రైతు స్థాయిలో వాటి తయారీ విధానాలను గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో చీడపీడలు ఆశించడం వల్ల జరిగే పంట నష్టం దాదాపుగా 30 నుండి 35% వరకు ఉంటుంది. వీటి వల్ల రైతాంగానికి దిగుబడులు తగ్గడమే కాకుండా వచ్చిన దిగుబడుల్లో కూడా నాణ్యత లోపించి ఆర్థికంగా అపార నష్టాన్ని కలుగజేస్తాయి. రసాయనిక మందుల్ని పిచికారీ చేయడం ద్వారా చీడపీడలను నివారించుకోవడం అన్నది ప్రస్తుతం రైతులకు ఒక అలవాటుగా మారింది. విచ్చలవిడిగా రసాయన మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు పెరిగి నాణ్యతాపరంగా లోపాలు తలెత్తడం పరిపాటయింది.

ప్రస్తుత డబ్ల్యూటీఓ హయాంలో ఉత్పత్తుల నాణ్యతకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలంటే రైతు సోదరులు రసాయనిక మందుల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పద్దతులను ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి జీవంగల సహజ శత్రువులను మరియు పదార్థాలను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడాన్నే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ అని అంటారు. అలాంటి పద్ధతుల్లో ఒక పద్ధతే ఈ జీవ శిలీంద్ర నాశినిని ఉపయోగించటం. తెగుళ్ల నివారణలో వాడుకునే పదార్థాలను శిలీంద్ర నాశినులు అంటారు. అదే తెగుళ్ల నివారణలో జీవ సంబంధ రసాయన పదార్థాలని వాడుకున్నట్టయితే దాన్ని జీవ సంబంధ శిలీంద్ర నాశిని అని అంటారు. ఈ జీవ సంబంధ శిలీంద్ర నాశనంలో ముఖ్యమైనవి ట్రైకోడెర్మా విరిడి, అలాగే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్. ట్రైకోడెర్మాను ఆరుతడి పంటల్లో మరియు తోట పంటల్లో వేరుకుళ్ళు, వడలు తెగులు, నారుకుళ్ళు వంటి తెగుళ్ల నివారణలో వాడతారు. కంది, పత్తి, వేరుశనగ అలాగే శనగ పంటలకు సోకే ఎండు తెగుళ్లకు, వివిధ పంటలకు ఆశించే వేరుకుళ్ళు తెగుళ్లకు, కూరగాయల్లో సాధారణంగా వచ్చే నారుకుళ్ళు తెగుళ్లకు ఈ ట్రైకోడెర్మా విరిడి అనబడే ఫంగస్ ఆధారిత జీవరసాయనం ఒక సమర్థవంతమైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇది కొన్ని రకాలైన యాంటీబయోటిక్స్ ని విడుదల చేసి మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ట్రైకోడెర్మా జీవ శిలీంద్ర నాశనిని సేంద్రీయ ఎరువుతో కలిపి మగ్గబెట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 2 కిలోల ట్రైకోడెర్మా పౌడర్ని 90 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండి కలిపిన మిశ్రమంలో నీళ్లు చల్లుతూ బాగా కలిపి దానిపై గోనె సంచుల్ని కప్పుంచాలి. మధ్యలో 2 సార్లు తేమ ఉండేలా నీరు చిలకరిస్తూ మిశ్రమాన్ని కలియబెట్టాలి. 15 రోజులకి ఆకుపచ్చని శిలీంద్రం అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని నాగలి చాలు ద్వారా దుక్కి దున్నేటప్పుడు 1 ఎకరాకి వేసుకున్నట్టయితే భూమిలో ఉన్న హానికారక శిలీంద్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. దీన్ని విత్తన శుద్ధిగా కూడా వాడుకోవచ్చు. ప్రతి కిలో విత్తనాన్ని 8 నుండి 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే పలు రకాల తెగుళ్ల నుండి పంటని రక్షించుకోవచ్చు. సూడోమోనాస్ అనేది బ్యాక్టీరియాకి చెందింది. ఇది వివిధ పంటల్ని ఆశించే అగ్గి తెగులు, పొడతెగులు, కాండంగుళ్ళు మొదలైన తెగుళ్లని సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది యాంటీబయోటిక్స్ ని తయారు చేసి మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకి అందిస్తుంది. మొక్క బాగా పెరగడానికి గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియాగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకునే విధానాన్ని గనక చూసినట్టయితే ఎకరాకి 2 కిలోల సూడోమోనాస్, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి కలుపుకుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. కిలో విత్తనానికి 10 గ్రాముల పౌడర్ చొప్పున విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వరి, మిరప, కూరగాయలు మొదలైన పంటల నారు వేళ్లను సూడోమోనాస్ ద్రావణంలో 1 గంట పాటు ఉంచి తర్వాత నాటుకోవచ్చు. 1 కిలో సూడోమోనాస్ మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి 1 ఎకరం పైరు మీద నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఈ జీవ సంబంధ శిలీంద్ర నాశనాలను రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మామూలుగా రైతులు మార్కెట్లో దొరికే ట్రైకోడెర్మా పౌడర్ని వాడుతూ ఉంటారు. ఈ మార్కెట్లో దొరికే పౌడర్ ఖరీదు సుమారుగా 200 రూపాయలు అనుకుంటే అందులో లభ్యమయ్యే అసలైన ట్రైకోడెర్మా కేవలం 20 గ్రాములు మాత్రమే ఉంటుంది. మిగతాదంతా చాక్ పౌడర్ వంటి ఫిల్లర్ పదార్థమే. అదే 200 రూపాయల ఖర్చుతో 500 నుండి 600 గ్రాముల అసలైన ట్రైకోడెర్మాని రైతులే స్వయంగా ఉత్పత్తి చేసుకునే పద్ధతిని తెలుసుకుందాం. ట్రైకోడెర్మా తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే దీనికి కావలసినవి ట్రైకోడెర్మా మదర్ కల్చర్, శిలీంద్ర మార్పిడి చేసే చెక్కపెట్ట, ప్లాస్టిక్ ట్రేలు, కొవ్వొత్తి లేదా దీపం బుడ్డి, దూది, అలాగే దళసరి ప్లాస్టిక్ సంచులు వంటి సాధారణ పరికరాలు అవసరమవుతాయి. నాణ్యమైన జొన్న గింజలను ఎంపిక చేసుకుని మలినాలు లేకుండా శుభ్రం చేసి దళసరి ప్లాస్టిక్ సంచిలోకి సుమారుగా 100 నుండి 200 గ్రాములు తీసుకోవాలి. సంచిలోని 100 గ్రాముల గింజలకి 100 మిల్లీలీటర్ల చొప్పున నీరు పోసుకోవాలి. 1.5 అంగుళం పీవీసీ పైపును సంచి పైభాగంలో రబ్బర్ బ్యాండ్తో గట్టిగా బిగించాలి. పైపు మూత భాగాన్ని దూదితో ముయ్యాలి. ఆ తర్వాత సిలిండరం మార్పిడి చేసేందుకు వీలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసుకున్న సంచుల మీద మూత భాగానికి కాగితాన్ని చుట్టి రబ్బర్ బ్యాండ్తో మరింత గట్టిగా కట్టాలి. ఇలా

0: చేసుకున్న గింజల సంచుల్ని సుమారుగా 40 నిమిషాల పాటు సాధారణ ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత సంచుల్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకుని శిలీంద్ర మార్పిడి చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి చేసేందుకు ముందుగా ట్రైకోడెర్మా మదర్ కల్చర్ని ప్రయోగశాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెక్కతో తయారు చేయబడిన పెట్టెలో ట్రైకోడెర్మా మాతృ కణజాలాన్ని జొన్నలకి కలపాలి. ముందుగా శిలీంద్ర మార్పిడి చేసే చెక్కపెట్టెను గదిలో ఒక మూల ఏర్పాటు చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి చేసుకునే చెక్కపెట్టెలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చెక్కపెట్టె లోపల కొవ్వొత్తి గాని దీపం బుడ్డును గాని వెలిగించుంచాలి. ఈ మంటలో సన్నని ఇనుప చువ్వను కాసేపు మండించి దాని సహాయంతో శిలీంద్రాన్ని జొన్న గింజల సంచిలోనికి మార్పిడి చేసుకోవాలి. శిలీంద్ర మార్పిడి జరిగిన సుమారు 3 నుండి 4 రోజుల తర్వాత గింజల పైభాగంలో తెల్లని ముద్దలాగా శిలీంద్రం అభివృద్ది చెందుతుంది. క్రమేపీ ఇంకొక 2-3 రోజుల్లో గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే గింజల ఉపరితల భాగంలో ఆకుపచ్చని ట్రైకోడెర్మా శిలీంద్రం వృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు. ఇలా అభివృద్ది చేసిన ట్రైకోడెర్మా గల జొన్న విత్తనాలను సంచుల నుండి తీసి ట్రేలలో ఆరపెట్టి గది ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచుకోవాలి. ట్రేల పైభాగాన్ని కాగితంతో మూసి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టుకోవాలి. 3 నుండి 4 రోజుల తర్వాత తేమ ఆరిపోయి పొడిబారిన జొన్న గింజలను మిక్సర్ గ్రైండర్ సహాయంతో మరపట్టించి పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఈ ట్రైకోడెర్మా పౌడర్ తయారీకి ఉపయోగించే పాత్రలను మరే పనికి ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇక సూడోమోనాస్ ని తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే దానికి కావలసిన పదార్థాలు బెల్లం, ఈస్ట్, పరిశుభ్రమైన నీరు, ఫ్లాస్కులు, అలాగే కల్చర్ మార్పిడి చేసుకోవడానికి అవసరమైన చెక్కపెట్ట. ముందుగా బ్యాక్టీరియా పెరుగుదలకు అవసరమైన మీడియంను తయారు చేసుకోవాలి. ఒక బీకర్లో 1 లీటర్ నీటిని తీసుకుని అందులో 20 గ్రాముల బెల్లం, 5 గ్రాముల ఈస్ట్ వేసి పూర్తిగా కరిగిపోయేలా కలపాలి. ఆ 1 లీటర్ నీటిని 5 ఫ్లాస్కులలో ఒక్కో దానిలో 1/3 వంతు వచ్చే వరకు పోసుకోవాలి. ఫ్లాస్కుల మూతలను దూతితో గట్టిగా మూసి కాగితంతో చుట్టి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్లాస్కులను సాధారణ ప్రెషర్ కుక్కర్లో ఉడికించి స్టెరిలైజ్ చేయాలి. దీనికోసం ముందుగా కుక్కర్లో 1/3 వంతు వరకు నీరు పోసుకోవాలి. ఫ్లాస్కులను నీటిలో ఉంచి కుక్కర్పై మూత పెట్టి సన్నని మంట మీద 40 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఫ్లాస్కులను బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి. తల్లి విత్తనాన్ని మార్పిడి చేసేందుకు చెక్కపెట్టెను ఉపయోగించుకోవాలి. ముందుగా చేతుల్ని స్పిరిట్తో శుభ్రం చేసుకోవాలి. ఫ్లాస్కులకు ఉన్న రబ్బర్ బ్యాండ్, పేపర్ను చెక్కపెట్ట బయట ఊడదీసి ఫ్లాస్కులను చెక్కపెట్ట లోపల ఉంచాలి. పెట్టె లోపల ఉన్న కొవ్వొత్తిలో సన్నని ఇనుప చువ్వను కాసేపు మండించి చల్లార్చి సూడోమోనాస్ తల్లి విత్తనాన్ని ఫ్లాస్కులలోని మీడియానికి కలపాలి. ఫ్లాస్కులను బాగా షేక్ చేసి యథావిధిగా దూదితో మూసి కాగితంతో చుట్టి రబ్బర్ బ్యాండ్తో కట్టాలి. ఫ్లాస్కులను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి రోజుకు 4 నుండి 5 సార్లు బాగా షేక్ చేసి కలపాలి. 3 రోజుల తర్వాత సూడోమోనాస్ పెరుగుదలని మనం గమనించవచ్చు. తర్వాత ఫ్లాస్కుల్లోని ద్రావణాన్ని మొత్తాన్ని 1 లీటర్ ప్లాస్టిక్ బాటిళ్లలోకి మార్చి నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా ట్రైకోడెర్మా అలాగే సూడోమోనాస్లను రైతు స్థాయిలోనే సులభంగా ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా కుటీర పరిశ్రమలా కొద్ది మొత్తంలో ఉత్పత్తి చేసి తోటి రైతులకు సరఫరా చేసి లాభాల్ని ఆర్జించవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ముందుగా రబీ కంది సాగులో మెళకవలు ఈ అంశం గురించి డాక్టర్ కెవి శివారెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతాలు వినవచ్చు. ఇక 7:45 వికసిత్ భారత్ 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:00 నేను నాకొక శ్రీమతి కావాలి నాటకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ మంతెన సూర్యనారాయణరాజు, నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్, 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సమన్వయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇక 11:10 రేపటి మా ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థికాభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది.

0: భద్రతకు, సామాజిక ఆర్థికాభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి 7 డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేందర్గిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్ట్అప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకు ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు.

మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్లో తీరప్రాంత జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్బంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవా నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా 3వ సారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి.
1: అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం రబీ కందిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంది మన భారతదేశం పండించే పప్పు ధాన్యాల్లో చాలా ప్రధానమైనది. మన దేశంలో కంది 36 లక్షల హెక్టార్ల సాగు చేయబడుతూ

44.3 లక్షల టన్నుల ఉత్పత్తితో మరియు 750 కిలోల పర్ హెక్టారు ఉత్పాదకత కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశం చాలా తక్కువ ఉత్పాదకత ఉంది. ఎందుకంటే మన కంది సాగు చేసే నేలలన్నీ తేలికపాటి నేలలు లేదా వర్షాధారం వల్ల మనం కందిలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.17 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయబడుతూ 1.67 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు 401 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదకత కలిగి ఉంది. కనుక మనం భారతదేశంతో పోలిస్తే సగటున ఉత్పాదకతలో కూడా సగంలోనే ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కంది పంట వర్షాధారంగా మరియు తేలిక భూములలో పండించడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మన దేశంలో కంది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహార భోజనంలో కానీ ఇందులో కానీ కంది అనేది ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కందిలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. 100 గ్రాములు కంది తీసుకుంటే దానివల్ల శక్తి 343 కిలో క్యాలరీలు, 62 నుంచి 64 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 22 నుంచి 24 గ్రాములు ప్రోటీను, చాలా తక్కువ కొవ్వు శాతం 1.5 నుంచి 2 గ్రాములు కొవ్వు. కందిలో కొలెస్ట్రాల్ అనేది 0 మరియు విటమిన్లు ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ సి, దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ మరియు ఖనిజాలు కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటివి ఉన్నాయి. వీటి వల్ల అందుకే ఇది మన ఆహారంలో రోజువారీ తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మన కంది పంట ద్వారా భూమిని కూడా మనం వృద్ధి చెందవచ్చు. కంది పంట ద్వారా నత్రజని స్థిరీకరణ చాలా వేగంగా జరుగుతుంది. కంది పంట వేయటం వల్ల కంది పంట సేంద్రియ నత్రజని యొక్క అద్భుతమైన మూలం. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, మట్టి నిర్మాణము మరియు మట్టి నాణ్యతని మెరుగుపరచడానికి కంది పంట చాలా బాగా ఉపయోగపడుతుంది. కంది పంట వల్ల దాని జన్యు రూపం కానీ మరియు పర్యావరణ కారకాలపై ఆధారపడి 2 నుంచి 60 కేజీలు పర్ హెక్టర్ నికర నత్రజని మన భూమిలో స్థిరీకరించగలము. కానీ మనకి కంది సాగులో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది మారుకో మచ్చల పురుగు, తర్వాత కాయేగ, తర్వాత ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. దీనివల్ల మనకి కందు సాగులో అధిక నష్టం జరుగుతుంది. మరియు మన కంది సాగు మన ప్రాంతంలో అధికంగా వర్షాధారం కింద వల్ల చివరి దశలో బెట్ట గురి కావడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. కంది పంట పూత సమయంలో అధిక వర్షాలు మరియు తక్కువ ఉష్ణోగ్రత వలన కూడా పూత రాలటం ఎక్కువగా జరుగుతున్నది. కంది పంటను సహ పంటగాను మిశ్రమ గంటగాను వేసినప్పుడు ప్రధాన పంట కోసిన తర్వాత కంది పంటపై అశ్రద్ధ చేయటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతున్నాయి. రబీ కంది సాగుకు అవకాశాలు కారణాంతరాల వల్ల మనం పొలకరలు ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కంది సాగుకు అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల మనం ఖరీఫ్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కంది సాగుకు వెళ్ళవచ్చు. రబీ కంది అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా తేలిక అవుతుంది. రబీ కంది 20 నెలల్లో పూతకు వస్తుంది. ఈ సమయంలో మనకి కందిలో ఎక్కువ ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం రబీ కంది సాగుకు అనుకూలం. నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా కంది ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా రబీ కంది పండించవచ్చు. నేల తయారీ మరియు నేలలు కంది పంటకు నీరు నిల్వ లేకుండా ఉండే నేలలు ఎంతో అవసరం. ఎర్ర చలకా నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. కంది పంట వేసే ముందు భూమి 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి. చౌడు నేలలు, నీటి ముంపు గురయ్యే నేలలు కంది సాగుకు పనికిరావు. వాతావరణం కంది 600 నుంచి 1000 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కందికి 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిధిలో సాధారణంగా పెంపు బాగుంటుంది. అయితే తేమతో కూడిన నేల పరిస్థితుల్లోనూ ఇది 35 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు. ఒకసారి పంట కుదుర్కున్న తర్వాత కంది బెట్టను సమర్థవంతంగా తట్టుకోగలదు. అనువైన రకాలు LRG 52, LRG 105, LRG 133-33, TRG 59, LRG 41 అను రకాలు

మనకి ముఖ్యమైనవి. కావున రైతులు తమ నేలలు మరియు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకొని అనుకూలమైన మరియు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. విత్తన శుద్ధి. కందిలో ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు తట్టుకోవటానికి మనం విత్తే ముందే ఆ విత్తనానికి మనం ట్రైకోడర్మా విరిడి అనే పొడిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసినట్టయితే ఇది ఎండు తెగుళ్ళు వంటి ప్రమాదకర రోగాలను ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. విత్తే కాలం మరియు మోతాదు. రబీ పంటగా మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో మాత్రమే విత్తుకోవాలి. విత్తన మోతాదు హెక్టార్కు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి మరియు విత్తే దూరం. నాగలి వెంబడ కానీ సాలలో గొర్రుతో కానీ విత్తుకోవచ్చు. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. సీడ్ డ్రిల్ ఉపయోగించడం వల్ల మన మొక్కల సాంద్రత కూడా సమానంగా పడి మొక్క బాగా ఎదుగుతుంది. రబీలో నల్లరేగడి నేలలో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. అదే ఎర్ర నేలలో అయితే వర్షాధారంగా 60 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా ఎర్ర నేలలో అయితే 90 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య విత్తుకోవాలి. ఎరువుల వాడకం. సేంద్రియ ఎరువులు. ఎకరానికి 2 టన్నులు పశువు ఎరువు వాడాలి. ఇవి మట్టిని మెరుగుపరిచి పంటకు పోషకాలు అందిస్తాయి. భూమి చివరి దుక్కి సమయంలో కొంత రసాయన ఎరువులు బేసలుగా ఇవ్వడం మంచిది. రబీలో రసాయన ఎరువులైన 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరం 1 హెక్టార్కు పంటలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మరియు పైపాటుగా 35 నుంచి 40 రోజులు పంట దశలో 1 హెక్టార్కు 20 కిలోల నత్రజని వేసుకోవాలి. వీటి ఉపయోగం ద్వారా మొలక దశ నుంచే మొక్క అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించి మంచి పంట అవకాశాలున్నాయి. నీటి నిర్వహణ. ఈశాన్య ఋతు ప్రభావం లేని ప్రాంతంలో రబీ కందికి 2 తేలికపాటి తడులు తప్పనిసరి. పైరు పెంపప్పుడు అంటే 40 నుంచి 50 రోజుల సమయంలో మరియు కాయ ఏర్పడి దశలో నీరు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా తప్పనిసరి. కలుపు నివారణ. పెండి మిథాలిన్ 30% 1 ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా అరుసటి రోజును కానీ పిచికారీ చేయాలి. మళ్ళీ కలుపు పెరిగినట్టయితే 300 మిల్లీమీటర్ల ఇమిజాప్తిర్ 5% మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్టయితే ఇది గడ్డి జాతి మరియు ఎడల్పాకు కలుపు మొక్కలను నివారించవచ్చు. అంతర పంటలు. కందిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయా చిక్కుడు అంతర పంటలుగా 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కానీ అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాల్లో మాత్రమే విత్తుకోవాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు మరియు ఎరువులు 2 పంటలకు వేరువేరుగా వాడుకోవాలి. సస్యరక్షణ. కంది పంట వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. కందిలో ముఖ్యంగా పంట పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు వస్తుంది. ఆకులను పూతలను చుట్టుగా చేసుకొని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపిని పిచికారీ చేయాలి. కందిలో ఇంకో ముఖ్యమైన పురుగు కాయ తొలుచుకు పురుగు లేదా శనగపచ్చ పురుగు అని పిలుస్తాం. ఈ పురుగు పూత లేదా పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శనగపచ్చ పురుగుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశ నుండి బయటపడి పక్షులు ఏరుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి. పచ్చపురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలు LRG-41 LRG-52 రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 75 నుంచి 80 రోజులప్పుడు చిగులను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి దానికి తగ్గట్టుగా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. చర్యలు తగిన

0: సమయంలో చేపట్టిన పురుగు ఉన్నట్టయితే, పురుగు ఉధృతి బట్టి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి, లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ ఒక నీటికి, లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటర్ నీటికి, లేదా లూఫెనురాన్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఇండాక్సికార్ప్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో మార్కో మచ్చల పురుగు, ఇది దీని కొన్ని ప్రాంతాల్లో పూత పురుగు లేదా గుడు పురుగు లేదా బూజు పురుగు అని పిలుస్తారు. దీని పూత ప్రారంభ దశలోనే పైరుకు తప్పనిసరిగా 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొక్క లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిందర రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా నొవలూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైట్ 0.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రిపోల్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును మనం నివారించవచ్చు. వీటితో పాటు కందికి కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలు తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశల్లోనూ కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్డు పెడుతుంది. కావున పిందె దశలోనే 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్టయితే గుడ్లు పెట్టకుండా మనం నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో టైమిథయేట్ 2 మిల్లీలీటర్ లేదా ప్రొఫ్నోఫాస్ 2 మిల్లీలీటర్ లేదా లుఫెనురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ను కలిపి పిచికారీ చేయాలి. కందిలో ఇక తెగులు విషయానికి వస్తే మనకు ముఖ్యమైనవి 2 తెగులు వస్తాయి. 1 ఎండు తెగులు, ఇంకోటి వెర్రి తెగులు. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ లేకపోతే మొక్కలో కొంత భాగం కానీ ఎండి రాలిపోతాయి. ఎండిన మొక్కలు మనం పీకి కాండం మొదలు భాగం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు, నీరు నిల్వ లేకుండా సాగు చేసుకోవటమే. వీటి తట్టుకునే రకాలైన LRG 105, LRG 133-33, TRG 59 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులను మనం అరికట్టవచ్చు. 2వది వెర్రి తెగులు, దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులు విపరీతంగా తొడుగుతుంది. ఈ చెట్లకు పూత పూయదు. ఈ తెగులు కంటికి కనిపించిన ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే అందకం పొడిని కలిపి 30 నుంచి 30 రోజులకు ఒకసారి మరియు ప్రొపగేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి 60 నుంచి 60 రోజులప్పుడు ఇంకోసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుల వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వెర్రి తెగులు వచ్చే ప్రాంతంలో ICPL 87119 లేదా BSMR 853 లేదా TRG 59 మరియు LRG 105 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులు బారి నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. పంట కోత మరియు నిల్వ, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి గింజను వేరు చేయాలి. కంది పంటను యంత్రాల సాయంతో కూడా కోయవచ్చు. యంత్రాలతో పంట కోసిన తర్వాత పంట మూల భాగం కూడా తొలగించాలి. వీటి వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. పంట నిల్వ చేసేటప్పుడు పురుగు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టిన బూడిద కానీ వేపాకులు కానీ కలిపినట్టయితే పురుగు ఆశించకుండా ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం విన్నారు.

గారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుస్సేన్ గారితో పరిచయం.
2: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా NEP 2020, NCF, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూభూషణ్ గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: ముందుగా మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
3: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
2: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
3: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ GDP పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
2: చాలా రకాలుగా ఉంటుంది.
3: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
2: సరే డిఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
3: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి వెనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
2: సరే అయ్యూభూషణ్ గారు, 2047 భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
3: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి. అంటే కేవలం ఈరోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈరోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే, ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
2: సరే అయ్యూభూషణ్ గారు, వికసిత్ భారత్కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 NEP పాత్ర ఏమంటారు?
3: చూడండి, NEP 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత్ భారత్కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఈజ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్. అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశానిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
2: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది. దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
3: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020 బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది.

0: ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయ్యబ్ హుసేన్ గారు, NEP 2020 తర్వాత NCF పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: NEP, NCF అనేటటువంటిది ఇవి రెండు విడదీయన రానేటువంటి. NEP అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. NCF అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశానిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే NEP 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, NCF ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది NCF SE అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లలు సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల NCF మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే DO గారు, ఇప్పుడు NCF వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్య పుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను వడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే DO గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక DO గా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఇది ఒక ప్రోగ్రాం కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన BS కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులో తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
0: టూల్ మాత్రమే. కాబట్టి AI ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ AI ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎలాంటి

0: పాత్రను చూస్తారంటారు.
1: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను 4 పదాల్లో చెప్తాను. 1, యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్టు ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
0: సరే డీఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
1: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ, వీళ్ళందరు కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
0: డీఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నాకొక శ్రీమతి కావాలి. నాటిక వింటారు. రచన డాక్టర్ మంతెన సూర్యనారాయణరాజు. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు. నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇందలి పాత్రలు, పాత్రదారులు: లంబోదరమూర్తి శ్రీ ఏ మల్లేశ్వరరావు, హంసవేణి శ్రీమతి జె శైలజారావు, విలాసరావు శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నంబిరాజు శ్రీ బి వెంకటేశ్వర్లు, అనంతరావు శ్రీ ఎలిజల నాగేశ్వరరావు, మనవాళ్లయ్య శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, బేరర్ శ్రీ నన్నం మధు. వినండి నాకొక శ్రీమతి కావాలి నాటిక.
1: ఇదిగో లంబోదరమూర్తి గారు, మీరు అందరిలా కట్న కానుకలు కావాలి, లాంఛనాలు జరిపించాలి, కొత్త బైక్ కొనిపెట్టాలి, అడిగినవన్నీ ఇచ్చే భార్య కావాలంటే వివాహం కావడం కష్టమే సుమండి. పైగా ఆడపిల్లల సంఖ్య

0: రాను తగ్గిపోతున్నది కూడా.
1: కాస్త నా విన్నపం ఆలకిద్దరు హంసవేణి గారు, నేనేమైనా గొంతెమ్మ కోరికలు?
0: ఆగండి ఆగండి, నేను చెప్పాల్సిన నాలుగు ముక్కలు పూర్తిగా చెప్పకుండా మీరు అడ్డుపడకండి దయచేసి.
1: అయితే అవేంటో తొందరగా చెప్పుకోండి.
0: అలాగన్నారు బాగుంది. ఇలాగంటున్నానని మరోలా అనుకోకూడదు, ఎందుకంటే అందరిలా మీ వయసు తక్కువేం కాదు. పైగా మీ భారీ పర్సనాలిటీ చూసిన ఏ పిల్ల తండ్రైనా ఇద్దరు బిడ్డల తండ్రిలా అగుపిస్తున్నారని కామెంట్ చేసేస్తున్నారు.
1: అదేమిటండి, లావుగా ఉన్నంత మాత్రాన మేం పెళ్లికి పనికిరామా, సంసారానికి పనికిరామా? విడ్డూరంగా ఆగిపోతే కాస్త లావు ఒడ్డు పొడుగు ఉంటే ఏం కొంప మునిగిపోతుంది గనక.
0: అబ్బబ్బా, మీరు కాస్త కాస్త లావా? మీ గోడు నేను అర్థం చేసుకున్నాను గనుకనే మీ గురించి వకల్తా తీసుకుని ఆడపిల్ల తల్లిదండ్రులతో ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడని, దైవ చింతన అధికమని నచ్చజెప్తున్నా. అయితే ఉద్యోగం విషయానికి వచ్చేటప్పటికే టెంపరీ పోస్ట్ అని వంక చూపిస్తున్నారు.
1: అంతా నా ప్రారంభం వంకలేనమ్మా, డొంకట్టుకు ఏడ్చింది అన్నట్టు ఏవో కుంటిసాకులు చెబుతుంటారు.
0: ఆగండి, అలా నీరుగారిపోకండి. మరి జాబ్ పర్మనెంట్ కాదని పెళ్లి కూతుళ్ళు, పిల్లవాడు లేతగా లేడని, చూడ్డానికి మోటుగా ఉన్నాడని ఆడపిల్లల తల్లిదండ్రులు పెదవి విరిచేస్తున్నారు సుమండి. అటువంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను నా బొందా?
1: మిమ్మల్ని నమ్ముకుని ఏదైనా పాజిటివ్ న్యూస్ చెబుతారని పనిగట్టుకుని గంపెడాస్తో వచ్చాను. ఇప్పటికి ఆడ మగ పెళ్లిళ్ల బ్రోకర్లకి 25,000 తగ్గకుండా ఖర్చు చేశాను. మీ సంస్థకు మరో 5,000 జమ చేసి 10 నెలలు కావస్తోంది ఇప్పటికి.
0: అయితే నన్నేం చేయమంటారు చెప్పండి.
1: నా దగ్గర డబ్బు కట్టించుకున్న మీ కోమలి గారిని ఎప్పుడు అడిగినా ఇదిగో పిల్ల అదిగో పిల్ల ఇక్కడుంది అక్కడుంది అని మాట దాటవేస్తుంది తప్ప ఒక్క సంబంధం చూసిన పాపాను పోలేదు. ఏమిటి కప్పదాట్ల భాగవతం? పెళ్లి కుదురుస్తానంటే కుదురుస్తానని, లేదంటే నా వల్ల కాదని ఖరాఖండిగా ఏదో ఒకటి చెప్పి తగలాడాలి.
0: స్వామి, నేను చెబుతున్నది శాంతం విని కూడా మళ్ళీ మొదటికొచ్చేస్తారే.
1: మొదటికి రావడం ఏమిటండి? ఎప్పుడు అడిగినా మీ హెడ్ రమామణి ఇదిగో వారం తిరగకుండా మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయిస్తా ఉంటుందే తప్ప ఆమె ఈ జన్మకు నాకు సంబంధం చూస్తుందన్న నమ్మకం లేదు. నాకు అస్సలు తిక్కరేగిందంటే మీ వివాహ సమాచార కేంద్రంలో పనిచేసే ఆ కోమలి గారికో, లేక మీ సంస్థ నిర్వాహకురాలు ఆ రమామణి గారికో చడీ చప్పుడు లేకుండా తాళి కట్టి పారేస్తా. హా
0: మూర్తి గారు, మీరు ఇటువంటి పనులు చేసి నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు సుతరాం ఇష్టం లేదు సుమండి. ఎందుకంటే కోమలి గారు చూడటానికి ఆడపిల్లలాగా అగుపిస్తుంది, పంజాబీ డ్రెస్సులు వగైరాలు వేస్తున్నందున పెళ్లి కానమ్మాయిలాగా కనిపిస్తుంది అంతే. ఆమెకి ఈ మధ్య 2 కవల పిల్లలు కూడా పుట్టారండి.
1: ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ రమామణి గారు?
0: షూ, నెమ్మదిగా మాట్లాడండి. ఆమెకు పెళ్ళయింది, భర్త మిలిటరీలో పనిచేస్తాడు. ఎప్పుడో గాని ఊళ్ళోకి రాట, బోర్డర్ లో పనిచేస్తాడట. పొరపాటున ఆమెను మీరు పెళ్లాడతానని ఆయనకు గాని తెలిస్తే గన్లోడ్ చేసి మిమ్మల్ని కాల్చి పారేస్తానంటాడు. ఆ తర్వాత మీ ఇష్టం.
1: నాకింక మీరంతా చెప్పే సోది వినే ఓపిక లేదండి. నాకు కోపం జాస్తి. అయితే పసుపు తాడు కొమ్మ ఒకటి మీ మెళ్ళోనైనా ఈ క్షణాన 3 ముళ్ళు వేసేసి మీకు రెడీమేడ్ మొగుడిని అనిపించుకుంటా, ఆలోచించుకోండి.
0: సారీ నండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నా. నాకు మేనరికం ఉంది, అందుకని మీరు నిగ్రహించుకుని నా ఉద్యోగానికి బంధుత్వానికి ప్రతిబంధకం కావద్దండి ప్లీజ్.
1: అనుకున్నా ముందే అనుకున్నా మీరు ఇటువంటి చావు కబురేదో చల్లగా జారేస్తారని. చూడండి మేడం, నా బుర్ర మీద జుట్టు పలచబడిపోతుంది, అక్కడక్కడ నెత్తి మీద బాల నేర్పన్నట్లుగా వెండి తీగల్లాంటి తెల్ల వెంట్రుకలు పలకరిస్తున్నాయి, అవన్నీ నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుందంటే నమ్మండి.
0: ఇవన్నీ నేను గమనించడం లేదనా నాకు మళ్లీ మళ్లీ మీరు చెప్పడం?
1: పూర్తిగా చెప్పనివ్వండి, నా గుండెల్లో బాధ కొద్దిగానైనా దిగిపోతుంది.
0: సరే, ఆ భారం మీద తొందరగా ఏ కరువు పెట్టండి. మరి
1: అదేం చోద్యమో, ఈ తరం ఆడపిల్లలు మొగుళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలంటున్నారు. అలాగైతే మరి మాలాంటి వాళ్ళు పంతుళ్ళు గుమస్తాలు డిప్లొమా హోల్డర్లు లాయర్లు అకౌంటెంట్లు పనికిరారా? కర్మ కాకపోతే ఈ మధ్య ఆడపిల్లలు కొందరు అడ్వాన్స్ అయిపోతూ పిల్లాడ వచ్చిన మగాణ్ణి మీకు వంట వార్పు వచ్చా అండి అంటూ నిలదీస్తున్నారు. ఇది మరీ ఫ్యాషన్ అనుకోవాలో వాళ్ళ తల పొగురు అనుకోవాలో అర్థం కాకుండా ఉంది.
0: ఏం చేస్తామండి ప్రస్తుతంలో.

0: కంపోకడ అలాగే ఉంది మరి.
1: మీరేం చేస్తారో ఏమో, పిల్ల చక్కని కుందన బొమ్మే కానక్కర్లేదు. గుణవంతురాలు, భర్తను సుఖపెట్టేదైతే చాలు. వచ్చే ఆదివారం తిరిగి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తా. అప్పటికి మీరేదో ఒకటి సెటిల్ చేయాల్సిందే.
0: మంచిదండి.
2: మీకేం కావాలి చెప్పండి సార్.
1: ఏరా విలాసరావు, టీనా కాఫీనా, ఏది తెప్పించమంటావు?
3: ఏదైనా పర్వాలేదురా, తాగి పెట్టడానికి నేను రెడీ.
1: బెరర్, రెండు స్ట్రాంగ్ టీలోయ్ అన్నట్టు షుగర్ వేయించడం మర్చిపోకోయ్.
2: అలాగే సార్.
3: రోజులు చాలా నిర్లిప్తంగా నడుస్తున్నాయిరా, లైఫ్ లో థ్రిల్లే లేకుండా పోయింది.
1: పోకుండా ఏం చేస్తుంది మరి, చేతులారా నువ్వే చేసుకున్నావు. నేనైతే పెళ్లి పెడాకులు లేక ముదిరిపోయిన బెండకాయలాగా అయిపోయాను. బ్రహ్మచర్యం పేరుతో ఏ సుఖానికి నోచుకోకుండా దిగులుతో ఉన్నా. ఎందుకో ఈ మధ్య దేవుడి మీద నమ్మకం పోతున్నదిరా. నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాం కట్న కానుకలు తేలేదని ఆమెను పుట్టింటి దగ్గరే వదిలేసి సుఖానికి దూరం అవుతున్నావు, అది నీ కర్మ.
3: ఒరే మూర్తి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అది తప్పురా. మనుషులు చేసే స్వార్థపూరితమైన పనులకు దేవుళ్ళు ఎంతవరకు కారణం అవుతారు చెప్పు. నీ సమస్య పరిష్కారం కోసం ఏ జ్యోతిష్కుడినైనా కలు, పరిష్కారం చెప్తాడేమో చూద్దాం.
1: మంచిదిరా. బేరర్, ఎందుకో నీ బిల్లు, ఆ టిప్ ఉంచుకోవాయ్.
2: థ్యాంక్ యూ సార్. యాభై నంబర్ టోకెన్. ఎవరండి? లంబోదర్ మూర్తి గారు.
1: నేనేనయ్యా.
2: టోకెన్ తీసుకోండి, దీన్ని పారేయకూడదు. సాడువాడు పిలిచినప్పుడు లోనికి వెళ్ళి డబ్బులు, అదే ఆ ఫీజు కట్టి ఆ రసీదు చూపించండి, ఇంక చాలు. దాన్ని లోపల పెట్టండి.
1: అలాగే. అయినా అబ్బాయి?
2: నా పేరు అబ్బాయి కాదు, నంబిరాజు.
1: ఓహో, ఏదో ఒకటి ఏడ్చిందిలే. నాకు తెలియక అడుగుతా, హాస్పిటల్లో పేషెంట్కి ఇచ్చినట్లు ఈ సేవా కేంద్రంలో కస్టమర్లకి నంబర్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా క్యూ సిస్టమే, ఇదెప్పటి నుంచి ఎందుకు పెట్టినట్టు?
2: ఏమో సార్ వాడు, ఆ వివరాలన్నీ నన్ను అడగొద్దు. మా సార్ వాడికి డిమాండ్ బాగా పెరిగింది. సినిమా హీరోలు, హీరోయిన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అబ్బాబాబాబా, చాలా మంది వచ్చి పూడుస్తారు. ఈ సిస్టమ్ పెట్టి 6 నెలలు పూడ్చింది. మీ టోకెన్ పిలిచేటప్పటికి 1 గంట పడుతుంది. ఈలోగా ఏదైనా పని ఉంటే చూసుకురండి. పోందో.
1: అలాగే, ఇది ఒక మంచి మాట చెప్పావు. ప్రెషర్ కుక్కర్ పాడయింది, అది బాగు చేయించుకుని చక్కా వస్తాను. పనిలో పని, ఒక పని అయినా తెమిలిపోతుంది.
2: ఆమా, పోయిట్ వాంగో. లంబోదర మూర్తి గారు, లంబోదర మూర్తి గారు.
1: ఓయ్, ఏమిటో అలా చెవి కోసిన మేకల అరుస్తావు? నువ్వు లోగడ కోర్టులో గాని పనిచేసావా?
2: లేదు సార్ వాడు, మా నాయన పనిచేసినాడు.
1: అదిగది.
2: వెళ్ళండి శీఘ్రం, లేకుంటే మా సాడువాడు ఇంట్లోకి సాపాడు తినేందుకు పోతాడు, తూంగి వస్తాడు. అప్పటిదాకా మీరు ఇక్కడికి కూర్చోవాలి.
1: నమస్కారం, నమస్కారం అనంతరాం గారు. ఏమిటి, ఈయన నన్ను చూసిన వెంటనే కళ్ళు మూసుకున్నాడు? నా ఫేస్ అంత దరిద్రంగా తగలడిందా ఏమిటి? ఎందుకైనా మంచిది, నేను పెళ్ళైన వాళ్ళా ఇతని దగ్గర మాట్లాడతా. అయ్యా అనంతరాం గారు, నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? పుడితే ఎన్నేళ్లకు పుట్టాడంటారు?
4: బావున్నాయా నీ తెలివి, నన్నే బుర్రి కొట్టించాలని సరదా పడుతున్నట్లుంది. నీకు పెళ్లే కాకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? నా సమయం వృధా చేయకు, నే చెప్పే 2 ముక్కలు బాగా మనసులోకి ఎక్కించుకో. నీవెప్పుడు రంగుల కలల్నే కంటుంటావు, నీ గ్రహచారం అందుకు విరుద్ధంగా ఉంటుంది.
1: అర్థం కాలే.
4: అయితే విడమర్చి చెబుతాను విను, నువ్వేమో ఏ ప్రపంచ సుందరినో పెళ్ళాడాలనుకుంటావు, కనీసం ఏ పేట సుందరి ముందుకు రాదు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆశ ఉండొచ్చు లంబోదరం, కానీ పేరాశ పనికిరాదు.
1: మరైతే పనికొచ్చేది ఏదో చెప్పి పుణ్యం కట్టుకోండి.
4: నేను మంత్రం రాసిస్తా, రోజు 2 గంటల కాలం ఒక మండలం పాటు పఠించు, అదిగాక కుజగ్రహానికి శాంతి చేయించు. పూజా సామాగ్రి మా శిష్యుడి దగ్గర ఉంది, వీలుంటే పుష్యరాగాన్ని మా శిష్యుడికి డబ్బులు చెల్లించి ఉంగరపు వేలికి గాని చూపుడు వేలికి గాని తగిలించుకో.
1: మీరిలా మంత్రం పఠించు, ఫలితం ఉండొచ్చు, గ్రహశాంతి చేయించు, ఉంగరం ధరించు అనే ఈ నిలకడలేని మాటలు చెప్పేదానికన్నా నిజంగా నాకు పెళ్ళెప్పుడు జరుగుతుందో చెప్పలేరా స్వామి?
4: నాయనా, నీ తాపత్రయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. గణితం వేసో ఉపాసనా బలంతోనో భవిష్యత్తు చెబుతుంటాను, అంతేగాని సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుని కాదు. నాకు భోజనం సమయం సమీపిస్తుంది, నీ రాత మార్చమని ఆ చతుర్ముఖుణ్ణే వేడుకో.
1: ఏడ్చినట్లుంది వీడు, వీడి జ్యోతిష పాండిత్యము. ఆ వస్తున్నది

0: మనవాళ్ళయ్యలాగా ఉన్నాడే. మనవాళ్ళయ్యే, మనవాళ్ళయ్య గారు ఎవడోయ్, ఇచ్చు ఇక్కడ ఇక్కడ.
1: అమ్మో అమ్మో, ఈయనగారేంటి ఇక్కడ? పట్టుకుంటే జలగల వదిలిపెట్టాడు, ఎలాగిప్పుడు వదిలించుకోవటం?
0: మిమ్మల్నే పిలుస్తోంటే వినబడుతోందా?
1: అయ్యా, నేను పనిబడి గ్రామాంతరం వెడుతున్నాను. లోగడ తమరికి 2 పెళ్లి సంబంధాలు చూపించాను. అదే అంబాజీపేట అమ్మాయి. ఆ పిల్ల నేరేడు పండు రంగులో ఉందని ఒప్పుకున్నారు కాదు. మరొకటి ఉద్యోగం చేస్తున్న పిల్లను చూపిస్తే ఆమెకు నత్తి ఉందని కాళ్ళ దగ్గరకు వచ్చిన కన్యతో కళ్యాణాన్ని కాళ్ళదన్నేసుకున్నారు. ఇప్పుడు ఎలాగూ మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మరో ఇద్దరు పెళ్లి కుమార్తెల ఫోటోలు ఇదిగో చూపిస్తాను చూడండి.
0: ఇదిగో పెళ్లిళ్ళ బ్రోకరు. ఈ అమ్మాయి అంతా బాగానే ఉందో, కానీ ఈ అమ్మాయికి ఓ కన్ను మెల్లగా అనిపిస్తోంది. ఇంకా ఈ ఫోటోలో అమ్మాయి, అదిగో ఈ అమ్మాయికి మగాడుకున్నట్లు మీసాలున్నాయి. ఫోటోలోనే ఇలా తగలెడితే బయట ఇంకా దారుణంగా కనిపిస్తుంది అనడంలో డౌటే లేదు.
1: లంబోదరమూర్తి గారు, ప్రతి దానికి ఏదో ఒక పెడుతుంటే ఇంకా మీకు నేను పెళ్లి సంబంధాలు చూడటం నా వల్ల కాదు. మీకు ఈ జన్మలో పెళ్ళవుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఏ మీసాలిస్తే ఏమవుతుంది? రోజు కాస్త పసుపు రాసుకుంటే అవే పోతాయి. పోవా.
0: మనవాళ్ళయ్యా,
1: అయ్యా
0: నా సొమ్ము తిని నన్నే శాసిస్తున్నావా? అన్ని లోపాలకు ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్లు ఎంచక్కా చెబుతుంటావు. లోకంలో నీ కంటికి కను ముక్కు తీరు బాగున్నా పిల్ల ఒక్కతే అగుపించడా. పచ్చ నోట్లు మాత్రం మహాబాగా కనిపిస్తాయి.
1: స్వామి, మీకు పెద్ద నమస్కారం. చూసిన వాటికేమో లోపాలించుతావు, తీరా పెళ్లి కుదిరిస్తే ఆకాశ రమణ లేఖలు సంధించి పిల్ల తల్లిదండ్రులకు బీపీ తెప్పిస్తావు. ఎలా సచ్చేది నీతో?
0: ఇదిగో మ్యారేజ్ బ్రోకర్ మనవాళ్ళయ్యా, నీకొచ్చే 1000 డబ్బు కోసం అడ్డమైన అమ్మాయిల్ని నేను చేసుకోను గాక. చేసుకోను. ఎక్కడో నాకంటూ ఓ అమ్మాయి భారీగా పుట్టే ఉంటుంది. ఇక దయచేయి, నువ్వు దయచేయవయ్యా. ఇంకా నీవి ఇక్కడుంటే నీ పేగ పిసి చంపాలనిపిస్తోంది.
1: మానవ హత్య మహాపాతకం. పొట్ట కోసం బ్రతికే వాళ్ళం మేము. నన్ను చంపి మీరు హంతకుడు కావటం నేను సహించలేను. వస్తాను.
0: రావద్దు, మళ్ళీ రావద్దు. మళ్ళీ 6 నెలల వరకు ఈ చుట్టుపక్కల నువ్వు కనిపిస్తే నేను అనుకున్నంత పని చేస్తాను. ప్రతి వాళ్ళకి, అదే మీ బ్రోకర్లకి నా పెళ్ళి ఒక ప్రహసనం అయిపోయింది. మీరంతా కమిషన్ ఏజెంట్లు. జరిగేది జరక్క మానదు. ఈవేళ ఆ హంసవేణిని చేసుకునే ఛాన్స్ పోయింది. జ్యోతిష్కుడు జారిపోయాడు. ఈ మనవాళ్ళయ్యేమో చేతులెత్తేశాడు. ఈ తిరుగుళ్ళాపి ఇంటికెళ్ళి ఇంటర్నెట్ ఆన్ చేసి కడుపులో చల్ల కదలకుండా ఈ శరీరం అలసిపోకుండా ఆ వాట్సప్, ఫేస్బుక్ తిరగేస్తా. మంచి అమ్మాయిని పట్టేస్తా. నాకు శ్రీమతి కావాలి. అయ్య బాబు, ఆటో నైనా ఇట్రావా, ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఇట్రా ఇట్రా.
2: మీరింతవరకు నాకొక శ్రీమతి కావాలి నాటిక విన్నారు. రచన డాక్టర్ మంతన సూర్యనారాయణరాజు. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు. నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇందులో పాత్రలు, పాత్రదారులు: లంబోదరమూర్తి శ్రీ ఏ మల్లేశ్వరరావు, హంసవేణి శ్రీమతి జె శైలజారావు, విలాసరావు శ్రీ అబ్దుల్ ఖుదూస్, నంబిరాజు శ్రీ బి వెంకటేశ్వర్లు, అనంతరావు శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, మనవాళ్లయ్య శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, బేరర్ శ్రీ నన్నం మధు. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

కార్యక్రమంలో చివరిగా వినండి శతమానం భవతి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ పాడిన పాట, గీత రచన రామజోగే శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో

0: ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణయుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
1: భాషా కిసీ భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లల్లో, మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు

బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది.

0: ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది మూడో నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక MTL గయాసా పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి వింటారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా వినండి తెరతీయగ రాధ, గౌళీపందు రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

తర్వాత వినండి, ఏలరా శ్రీకృష్ణ కాంబోజిరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి భజరే మానస, కర్ణాటక దేవగాంధారి రాగం ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్య కృతి.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్. ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. తర్వాత వినండి శివకామేశ్వరి కళ్యాణి రాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి, తెలిసితే మోక్షము రేవతి రాగం తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.

మీరు ఇంతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి విన్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్. ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: foundation of governance during the era of Hindavi Swaraj. Greeting people on Hindi Divas and Ganesh Chaturthi, Mr. Shah described their celebration on the same day as a Manikanchan Yog, an auspicious coincidence. The festival of Ganesh Chaturthi is being celebrated today across the country with great devotion. The day marks the birth of Lord Ganesh, who is a symbol of wisdom, prosperity and good fortune. Also known as Vinayaka Chaturthi or Ganesh Utsav, the day marks the beginning of 10-day-long festivities during which people place clay idols of Lord Ganesh at their homes and worship them. President Draupadi Murmu, Prime Minister Narendra Modi have extended their greetings to the people on the occasion of Ganesh Chaturthi. Vice President C.P. Radhakrishnan and Prime Minister Modi today attended the Ganesh Chaturthi celebration at the residence of Union Minister Piyush Goyal in New Delhi. The government has approved export of power for 18 hours a day to Nepal Electricity Authority till the 31st of December this year. In men's cricket, India will take on Afghanistan in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi tomorrow. The match will begin at 7:30 p.m. Indian Standard Time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ శ్రీమతి కె లలితా జ్యోతిర్మయ్యి. 6:10 భక్తరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామరాదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి. తర్వాత జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నూరాని గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవల గురించి శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుగంధ కాళ్ళమేఘం గారి గాత్రం వింటారు. 12:40 జీవనలహరి కార్యక్రమంలో సంగీతంతో నా జీవన ప్రయాణం శ్రీ కెవి బ్రహ్మానందం గారితో పరిచయం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో గ్యాస్ ప్రాబ్లం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తర్వాత లలిత గీతం. అలాగే ఆటల వలన పిల్లలకు కలిగే లాభాలు గురించి విశేషాలు వింటారు. చివరిగా లలిత గీతం వింటారు. 4:30 జాగో గ్రాహక్ జాగో 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్, విద్యార్థిని సయ్యద్ నజ్మీన్. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన విజయవాడ భవానీపురంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంలో ఆరోగ్యంలో చిరుధాన్యాల పాత్ర గురించి వనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ టి నవీన్ కుమార్ గారి స్వీయ కవితలు వింటారు. ఇక 9:30 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేషణ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక 10:00 ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట, తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:13 దాటి 32 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.